శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 22వ రోజు క్రీస్తు శకము 2026 సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 59 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కాస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: along the border are key to maintaining normal relations between India and China. Speaking at Bloomberg New Economy Forum in New Delhi yesterday, he said that the relationship will have consequences if peace and tranquility in the border areas is disturbed. Finance Minister Nirmala Sitharaman has said the government is open to hearing suggestions on the removal of long-term capital gains tax during consultations for the upcoming union budget. Ms. Sitharaman said this while speaking at the Bloomberg New Economy Forum in New Delhi yesterday. UPI merchant discount rate or MDR on select person-to-merchant transactions will be implemented after Diwali. In a social media post, National Payments Corporation of India said that UPI and Services Steering Committee decided that keeping in mind the festive season, MDR on select person-to-merchant UPI transactions will be implemented immediately post-Diwali. The Ministry of Culture will organize Brihattar Bharat International Conference on Bharat's cultural connections across the globe in New Delhi from today. The three-day conference will bring together delegates, ambassadors and scholars from 50 nations to deliberate on India's historical and contemporary cultural connections with the wider world. Prime Minister Narendra Modi will address the gathering through a special video message on the occasion. The Ministry of Panchayati Raj will today organize a dedicated one-day cleanliness and pendency disposal drive as part of the ongoing Special Campaign 6.0. During the drive, the Ministry aims to promote workplace cleanliness, improve the use of office space and expedite the disposal of pending matters. In badminton, Indian shuttlers Tanvi Sharma and Kidambi Srikanth progressed to the second round of the Denmark Open 2026 after securing hard-fought victories in their opening matches. Tanvi defeated Japan's Natsuki Nidaira 2-1 in a thrilling three-game contest. In men's cricket, India will face West Indies in the fourth T20 International in Hyderabad today. The match will begin at 7 p.m. IST. India leads the five-match series 2-1 after defeating West Indies by 14 runs in third T20I in Indore last Sunday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:10 దాటి 15 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో అక్షరహంసలు భక్తి గీతాలు వింటారు. మరి ముందుగా విందాం ఒక ప్రకటన. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: శ్రోత్రు వింటున్నారు 103.2 MHz పై భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం మరొక ప్రకటన. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: మీరింతవరకు భక్తిరంజలి కార్యక్రమంలో అక్షరహంసలు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు సూక్త్ సుధా కార్యక్రమంలో డి హయగ్రీవాచార్యులు గారు అందించే హితోక్తులు వింటారు.
1: ప్రయోజనం స్వార్థమంటే సొంత ప్రయోజనం. లోక వ్యవహారములన్నీ సామాన్యంగా స్వార్థంతోనే ముడిపడి ఉంటాయి. సర్వం స్వార్థం సమీహతే అని మాఘకవి యొక్క మహావచనం. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఎంతటి మందబుద్ధి అయినా ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏ పని చేయకపోవటం అనుభవంలో మనం చూస్తున్న విషయం. అటువంటప్పుడు వ్యవహార చతురులైన వారిని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా. ప్రాణులన్నిటికీ సహజధర్మం. భౌతిక దృష్టిలో అన్నోదకము సంపాదించుకోవటం ప్రయోజకత్వంగా చెప్పబడుతుంది. పశుపక్షాదులు అంతటితో సత్తు చెందుతున్నాయి. బుద్ధిజీవి అయిన మానవుడు అలా కాక తరతరముల వరకు సంపాదించి పెట్టాలనే లక్ష్యంతో అతిగా ప్రవర్తించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే స్వార్థం పెచ్చు పెరిగిపోతుంది. ఇతరుల ప్రయోజనం భంగపరిచి అయినా తన పనిని నెరవేర్చుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు మానవుడు. ఒకప్పుడు తనకెట్టి లాభం లేకున్నా ఈర్ష్యాసూయలతో ఎదుటివారి కార్యములు భంగపరచడమే కర్తవ్యంగా భావించేవారు ఈ లోకంలో లేకపోలేదు. ఇది అధముల పద్ధతి. ఈ స్వార్థం తల్లి తండ్రి తోడు నీడ ఇరుగు పొరుగు అనే విచక్షణాజ్ఞానం నశించేలా చేస్తుంది. ముఖ్యంగా స్వార్థపూరితమైన ఈ స్పర్ధ దయాదులలో ఏర్పడటం లోకం ప్రసిద్ధం. జ్ఞాతిస్తే ధనలేన కిం అని అట్టి జ్ఞాతి ఉండగా నిపుతో పనులేదని భర్తృహరి మహాకవి యొక్క వాక్యం. తొలుత దయాదుల మధ్య అభిప్రాయ భేదం వలన ఏర్పడిన సంఘర్షణ ధర్మాధర్మపరమై చివరకు దేవాసుర సంగ్రామంగా పరిణమించింది. ఆనాడు ప్రారంభమైన ఈ దయాదుల పోరాటంలో లోకంలో రాజరికాలే అంతరించాయి, రాజ్యాలే పూర్తిగా నశించాయి, ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి. అధికార కంకతో ధనవాంఛతో తండ్రిని సోదరులను చెరసాలలో బంధించి గాని చేజేతులా వధించి గాని వదిలి లోకంలోకి వచ్చిన చరిత్ర పురుషులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు.

0: అన్నదమ్ములు చేనుగట్టు దగ్గరూ, సరిహద్దు గోడ దగ్గర తగాదాపడి, తలలు పగలగొట్టుకుని వీధులుకెక్కి కోర్టుల పాలై తనం కోల్పోయి హీనంగా జీవనం గడుపుతున్న కుటుంబాలు ఈనాడెన్నో లోకంలో ఉన్నాయి. తనకున్నది ఒక్క కన్ను అయినా పర్వాలేదు, ఎదురవాడికి అసలు చూపు ఉండటానికి వీల్లేదన్నది ఆ తత్వం. విశ్వావసో బ్రహ్మకు భరద్వాజ తనయైన దేవలయందు పుట్టినవాడు కుబేరుడు. తండ్రి అతనికి విశ్వకర్మ నిర్మితమైన లంకాపట్టణాన్ని, పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడు తపస్సు చేసి బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్ల ధనపతిత్వం కూడా పొందాడు. తరువాత విశ్వసో బ్రహ్మకు కైకసియందు పుట్టినవాడు రావణుడు. అందువల్ల రావణ కుబేరులిరువరు అన్నదమ్ములు, దాయాదులు. రావణుడు తపోబల గర్వితుడై జ్ఞాతి వైరమును పురస్కరించుకుని అన్న అని కూడా ఆలోచింపక కుబేరుని తన్ని తరిమి లంకనాక్రమించి పుష్పకమును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా సీతాపహరణం తగిన పాది కాదని, అపకీర్తి అనాయుష్యమని, పరస్త్రీ వ్యామోహం కూడదని హితవు చెప్పిన విభీషణుడు దుర్భాషలాడి పెడలుగొట్టాడు. ఇట్టిది రావణ భ్రాతృత్వం. ఇట్టి దుష్ట ప్రవర్తనకు స్వార్థమే ప్రధానం. తన ఒక్కని సుఖం కోసం రావణుడు లంకను, తోటి రాక్షసులను కూడా బలిచేశాడు. ఆనాడు రాముని అడవులకు పంపమని వరమడిగిన కైకి ఆలోచనలో కూడా ఇట్టి స్వార్థమే గొడుగొట్టుకుంది. స్వార్థం అనర్థమని చెప్పుటకు కైక చరిత్ర, రావణుని వినాశం ప్రబల ఉదాహరణములవుతాయి. అందువల్ల మనం రాముని యొక్క వారసులం కావాలి కానీ రావణుని యొక్క వారసులం కాకూడదు. దుష్ట రావణ సాంప్రదాయం కూడా, దీన్నందరికీ కూడా స్వార్థమే పరమార్థం. దాన్నే రామాధిపత్వర్తితవ్యం నరావణాధిపత్ అని చెప్పి పెద్దలు చక్కగా బోధించారు. కేవలం అర్థపరులకు కైకి వంటి వారును, కామపరులకు రాముడి వంటి వారును లోకంలో నిందలు మోయటం, అపకీర్తులు పాలవటం చూస్తూనే ఉన్నాం. స్వార్థం విడిచి రాముడు ధర్మనిర్వహణకై అర్థకామములు రెండింటి పరిచయించాడు. చేతికొచ్చిన రాజ్యాన్ని, కోరి వచ్చిన కాంతను లెప్పింపక తోసిపుచ్చాడు. అదీ కాకుండా తన వనవాసానికి కారణమైన కైకని నిందిస్తున్న భరతునితో కోపం విడిచి ఆమెను తల్లిగానే గౌరవింపును చెప్పి ఆమె తప్పితే తన మీద సీత మీద ఒట్టేని అంటాడు. మాతరం రక్ష కైకేయీం మారోషం కురుతాం ప్రతి మయాచ సీతయాశ్చైవా సెప్తోపి రఘునందన. స్వార్థరహితులైన రామునికి ఈ క్షమాగుణం మణిభూషణమై మరింత ప్రకాశమునిచ్చింది. ఇంతకూ స్వార్థం అనర్థం. అందుకు కైక చరిత్ర, రావణుని వినాశనం ప్రబల ఉదాహరణలవుతాయి. అందువల్ల మనమంతా కూడా రావణుని వారసులం కాకుండా రాముని వారసులంగా మిగిలి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చక్కగా మనం నిరూపిద్దాం.
1: ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. సమయం 6:45. కొద్దిసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్ట్రపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు, వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం

ఉపయోగపడాలి. గోదావరి కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.

0: నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాణి లంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
1: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
1: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ
4: బోర్కు సంబంధించిన వర్క్లైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సెన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
1: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవ సర్టిఫికెట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనన మరణ ధృవపత్రాలతో పాటు

0: విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మున్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా కనాడాదేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ చ ద్వయోః దేశయోః ద్విపక్షీయ సంబంధేషు ప్రాప్తాం సకారాత్మక ప్రగతిం అగ్రె నేతుం తథా సామరిక సహయోగస్య ప్రముఖ క్షేత్రేషు సార్థక పరిణామాని ప్రాప్తుం సహమతిం ప్రకటితవంతౌ. ఏతేషు క్షేత్రేషు వాణిజ్యం, ఊర్జాక్షేత్రం, ప్రౌద్యోగికీ, సురక్షా తథా ఉభయోః దేశయోః జనానాం మధ్యే పారస్పరిక సంబంధాః సమ్మిళితాః సంతి. ఉభయోః మధ్యే దూరభాష మాధ్యమేన సౌహార్దపూర్ణః ఫలదాయకః చ సంవాదః జాతః. శ్రీమోదీ సామాజిక సంచారపటలె ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యద్ భారతం కనాడాదేశశ్చ మిలిత్వా అధికస్థిరస్య సమృద్ధస్య చ విశ్వస్య నిర్మాణే యోగదానం దత్తః. ఏతన్మధ్యే కనాడాదేశస్య విదేశమంత్రీ అనీతా ఆనందః ह्यः सायंकाले द्विदिवसीय भारतयात्रायै नवदिल्लीं सम्प्राप्तवती. यात्रायाः अवधौ सा अद्य विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तथा कौशल विकास उद्यमिता मन्त्रिणा जयंत चौधरिणा सह मिलिष्यति. बिहार राज्यस्य वैशाली जनपदस्य राघोपुर दियारा क्षेत्रे ह्यः रात्रौ गंगा नद्यां नौकायाः विपर्ययेण 13 जनाः मृताः. वैशाली जनपदस्य जनपदाधिकारी वर्षा सिंहः वार्ताहरान् संसूचयन्ति अवदत् यत् नौकायाः विपर्ययणानन्तरं 6 जनाः रक्षिताः. मृतकेषु अधिकांशाः अल्पवयस्काः सन्ति. ये भोजसमारोहे भागं ग्रहीतुं नौकया यात्रां कुर्वन्तः आसन्. नौकायां प्रायः 15-20 पर्यन्तं जनाः आरूढाः आसन्. उत्तमचिकित्सायै अन्ये 7 जनाः अन्यस्मिन् चिकित्सालये प्रेषिताः. उपराष्ट्रपतिना सीपी राधा कृष्णन वर्येण तथा प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना च अस्यां नौका दुर्घटनायां जनहानिं प्रति दुःखं प्रकटितवन्तौ. संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते.

0: విషద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: బిమ్స్టెక్ సదస్య దేశానాం గృహమంత్రిణాం ప్రథమం సమ్మేళనం నవదిల్ల్యాం దిల్లీ ఘోషణాయాః స్వీకరణేన సంపన్నం. అస్మిన్ ఘోషణాపత్రే బిమ్స్టెక్ సదస్య దేశైః ఆతంకవాదం సమేత్య సర్వ ప్రకారకస్య ఆతంకవాదస్య తథా ఆతంకవాదం పోషకస్య హింసాత్మకస్య ఉగ్రవాదస్య చ కట్వాలోచనా కృతా. ఘోషణాపత్రే సదస్య దేశైః సంయుక్త రాష్ట్ర చార్టర్ ఇత్యేతస్య అంతారాష్ట్రీయ విధేః చ అనుసారేణ సమగ్రతయా నిరంతరం చ ప్రయత్నైః ఆతంకవాదస్య తథా హింసాత్మకస్య ఉగ్రవాదస్య చ నివారణం ప్రతిరోధః సమూలోచ్ఛేదనం చ కర్తుం స్వసంకల్పః పునరుక్తః. సదస్యదేశైః సంయుక్తరాష్ట్రసంఘస్య అధికారపత్రస్య అంతర్రాష్ట్రీయ విధేః చ అనురూపం వ్యాపకతయా నిరంతరం చ ప్రయత్నం కృత్వా ఆతంకవాదస్య తథా ఆతంకవాదం ప్రోత్సాహయతః హింసాత్మకస్య ఉగ్రవాదస్య నివారణం ప్రతిరోధః ఉన్మూలనం చ కర్తుం స్వకీయః సంకల్పః పునః దృఢీకృతః. పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య హైదరాబాదే చతుర్థే వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయాం వెస్టిండీజ్ దళం సమ్ముఖీకరిష్యతి. ఏషా స్పర్ధా భారతీయ సమయానుసారం సాయం 7:00 ఆరప్స్యతి. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00 దాటి 17 సెకండ్లు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
4: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
3: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
4: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
3: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
4: భారతీయ ప్రమాణాల సంస్థ బీఐఎస్ ప్రజల సంక్షేమానికి
3: నిరంతరం కట్టుబడి ఉంది.
4: బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
3: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
4: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
3: బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
4: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
3: భద్రతను నిర్ధారిద్దాం,
4: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
3: జారీ చేయవారు బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ప్రసార వివరాలు. సమయం 7:01 దాటి 30 సెకండ్లు. 103.2 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఎక్కడి నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 4వ రోజు మహాచండీ దేవి ప్రాశస్యం గురించి జేఎస్ చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం వింటారు. అలాగే 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ డి రామదేవ్ గారు అందించే సలహాలు వింటారు. అలాగే 8:00 ప్రూడెంట్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు అందించే సూచనలు వింటారు. అలాగే ప్రభాతలరి కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఒక భక్తి గీతం. 8:35 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. అలాగే 9:10 సినీ గీతాలు వింటారు. 9:30 హృదయ రాగాలు వింటారు 11:00 వరకు.

11 గంటలకు 12 గంటల 10 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం శ్రేణి వింటారు వార్తలు. ఇక సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలలో ముందుగా 5 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన అభిరుచి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 45 నిమిషాలకు సినీ రంజని, 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6 గంటల 30 నిమిషాలకు ప్రబోధ గీతం లేదా సమాచార దర్శిని, 6 గంటల 35 నిమిషాలకు సినీ రంజని, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అలాగే 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు, 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో, 9 గంటల 10 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రకటించిన అంశాలు వింటారు. 10 గంటలు మధుర గీతాలు, 11 గంటలకు హిందీలో, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలతో ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన

అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి, దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
గత

0: ఆదివారం ఇందోర్లో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యకులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 40 సెకండ్లు.

0: విభిన్న కార్యక్రమాల సమాహారమే ఈ ప్రభాతలహరి కార్యక్రమం. మరి ప్రభాతలహరి కార్యక్రమ శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 4వ రోజు మహాచండి దేవి ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారు అందించే ప్రసంగం వింటారు.
1: శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకి గౌరీ నారాయణమోస్తుతే. దేవీశ్వర నవరాత్రుల్లో 4వ రోజు అనగా ఆశ్విజ శుద్ధ చవితి బుధవారము విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయంలో మహాచండీ దేవిగా అలంకరించి పూజిస్తారు. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో కూష్మాండ దేవిగా అలంకరించి పూజించటం ఆనవాయితీగా వస్తోంది. కూష్మాండ దేవితో పాటుగా విజయవాడ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారు అత్యంత శక్తివంతమైన మరియు ఉగ్రరూపంగా పూజించడం హిందువుల యొక్క అనాది వస్తున్న సాంప్రదాయం. మహాచండీదేవి లక్ష్మి సరస్వతి దుర్గాదేవుల సమ్మిళిత రూపంగా మరియు పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపంగా భావిస్తారు. సాధారణంగా ఈ అమ్మవారికి 8 లేదా 10 చేతులు ఉంటాయి మరియు సింహవాహనపై ఆశనులే ఉంటుంది. ఈ అమ్మవారు దుర్మార్గులను అహంకారాన్ని చెడు ఆలోచనలను నాశనం చేసే శక్తిగా ప్రతీతి. అమ్మ యొక్క చండీదేవి యొక్క కథను తెలిపే ప్రధాన గ్రంథం దుర్గా సప్తశతిలో ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి 700 శ్లోకాలు ఉంటాయి. ఈ అమ్మవారి అనుగ్రహం కోసం కలియుగంలో చండీ హోమము మరియు లఘు చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఇది సమస్త భయాలను అడ్డంకులను తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. నవరాత్రుల్లో

0: దుర్గామాతను ఈ యొక్క మహాచండీగాను త్రిశలంలో మల్లికార్జున స్వామి యొక్క ప్రాంగణంలో కూష్మాండ దేవిగా అలంకరించి పూజిస్తూ ఉంటారు. తన చిరు దరహాసంతో బ్రహ్మాండాన్ని స్మృజించిన కూష్మాండదేవి పులివాహనంలో కనిపించడం విశేషం. కూష్మాండం అంటే గుమ్మడికాయ. అమ్మవారికి ఇష్టమైన పదార్థం కూష్మాండం కావడంతో ఆ పేరుతోనే పిలుస్తారు. అమ్మను నాలుగవ రోజు బుధవారము తెల్లని పూలతో ఎర్రని అక్షింతలతో పూజించడం సాంప్రదాయం. అమ్మకు ప్రీతికరమైన కట్టెల పొంగలు కానివ్వండి, పండ్లు కాని, పెరుగన్నము, గారెలు నైవేద్యంగా సమర్పించాలని పెద్దలు చెబుతారు. గారెలను సహజంగా మినపపప్పుతో తయారు చేస్తారు, అందువల్ల దీనికి మినపగారె అనే పేరు వచ్చింది. దీనికి మరో పేరు వడ. నానబెట్టిన మినపప్పు రుబ్బి వీటిని తయారు చేస్తారు. వీటిని నైవేద్యంగా నివేదించడం వల్ల మానవుల్లో ఉన్నటువంటి నరదృష్టి దోషాలు తొలగిపోతాయని తెలుస్తోంది. నరదృష్టితో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి బలవర్ధకమైన ఆహారంగా కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఆహారం వడ. తమిళంలో తమిళం, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు దీని పెరు పెసరపప్పులతో తయారు చేస్తారు. అలా పెసరపప్పుతో తయారు చేసినటువంటి వడలను పెరుగులో నానబెట్టడం వల్ల పెరుగు వడలను నైవేద్యంగా నివేదించడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పెరుగు, మినపప్పు, పెసరపప్పు ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపులో ఉష్ణతాపం తగ్గి కడుపును చల్లపరిచే గుణం దీనిలో ఉంది. ఇది వేసవి తాపాన్ని పోగొడుతోంది. దేవి శరణార్థుల్లో ఉపవాస దీక్షలు ఉన్నటువంటి భక్తులు ప్రసాదం పేరుతో పెరుగు వడ తినడం వల్ల ఆరోగ్యం అనుకూలించి చిన్న ప్రేగులోని దోషాలు తొలగిపోతాయి. వృద్ధులు, మహిళలు ఇష్టంగా తినే వడలు బలవర్ధకమైన ఆహారము. నాలుగో రోజు దేవీ నవరాత్రులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఉదయం 50 సార్లు, సాయంత్రం 50 సార్లు ఓం నమో మహాచండీమాతే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఈ జపం వల్ల, ధ్యానం వలన అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా ఇంట్లో సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇష్టమైనటువంటి ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించి అమ్మవారి వరప్రసాదంగా భావించి మహిళలు ఆ వస్త్రాలను ధరించి సాయంత్రం జరిగే బతుకమ్మ ఆట ఆడి బతుకమ్మను గౌరీమాత పూజించాలని పండితులు చెబుతారు. ఇలా చేయటం వల్ల ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసము, తేజస్సు ఏర్పడుతుందని పెద్దలు పేర్కొంటారు. అవకాశం బట్టి భక్తులు ఈ రోజున గోమాతకు పాలకూర తినిపించడం వల్ల గోమాత అనుగ్రహం పితృదోషాలు తొలగిపోతాయి. సమస్త దోషాల పరిహారానికి ఈ నాలుగో రోజు అమ్మవారిని మహాచండీదేవిగా, కూష్మాండదేవిగా భక్తి శ్రద్ధతో ఆచరించి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.
1: మీరింతవరకు దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా నాలుగవ రోజు మహాచండీ దేవి ప్రాశస్త్యం గురించి జే చంద్రశేఖర్ శర్మ గారు అందించిన ప్రసంగం విన్నారు. ఇప్పుడు వింటారు ఒక సినీ భక్తి గీతం, నర్తనశాల సినిమా నుండి.

0: ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపట్లో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు అందించే సలహాలు వింటారు. వింటూనే ఉండండి ప్రభదలరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు
2: ద్వారకా నగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258. హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
3: పెళ్ళై 5 ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
4: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూల సింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
5: ద రేమౌంట్ షాప్
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
5: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.

0: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షో
0: హోటల్ వంశీ కాంప్లెక్స్ పులాం క్రాస్ రోడ్ నిజామాబాద్.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
0: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్.
0: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ
0: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఇంకొద్ది క్షణాల్లో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు సలహాలు తెలియజేస్తారు. వింటూనే ఉండండి ప్రభాతలరి కార్యక్రమం. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
3: అబ్బా పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
0: కల్లివాడి నిజామాబాద్.
1: సెల్ 9912317190.
0: డాక్టర్ జే బలరాం యాదవ్.
1: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్ ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్
1: డాక్టర్ జే బలరాం యాదవ్.
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కల్లివాడి నిజామాబాద్.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
0: ఖైల్వాడి నిజామాబాద్.
1: సెల్ 7799905.
2: శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. సమయం 7:30 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు వింటారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు తెలియజేస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: ప్రతి నెల 1వ సోమవారాల్లో షుగర్ వ్యాధి గురించి ఉచిత అవగాహన శిబిరాన్ని అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వైద్యాన్ని అందిస్తూ
1: 4 ప్రసూతి వైద్య నిపుణులు, 3 చిన్నపిల్లల వైద్య నిపుణులు అన్ని విభాగాల్లో 24 గంటలు వైద్య సేవలను అందిస్తూ
6: ఆరోగ్యశ్రీ ఆరోగ్య భద్రత పథకాలు అన్ని రకాల ఆరోగ్య బీమా సౌకర్యాలతో నగదురహిత వైద్య సేవల్ని కూడా అందిస్తోంది.
1: సంప్రదించండి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. ఫోన్ 253-999.
7: శ్రోతలకు నమస్కారం. పిసిఓఎస్ అని కామన్గా మీరందరూ వింటూ ఉంటారు, అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దాని గురించి ఎన్నో అనుమానాలు, ఇదేంటి, ఎట్లా వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అని మీ అందరి మనసుల్లో ఉంటుంది. డిస్కస్ చేసుకుందాం, వివరంగా చెప్తాను. దాదాపు చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే 15 నుంచి 45 వరకు 5-10% లేడీస్లో ఈ సమస్య చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సెక్టర్స్ లో, కొన్ని గ్రూప్స్ లో అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఈ కండిషన్ లో మేల్ హార్మోన్స్ అంటే మగవాళ్లలో ఉండే హార్మోన్స్ స్త్రీలలో ఎక్కువ అవుతాయి. మామూలుగా కొంచెం లెవెల్లో ఉంటాయి కాక ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల ఇది మామూలుగా రిప్రొడక్టివ్ సిస్టమ్, హార్ట్, తర్వాత షుగర్ రెగ్యులరైజేషన్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి ఎప్పుడు మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు. మోస్ట్ కామన్లీ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని ఉండడం మాత్రం చాలా మటుకు చూస్తుంటాం. ఆ విషయం కోసమే వీళ్ళందరూ డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేస్తారు. మామూలుగా ఇది స్టార్ట్ అయినప్పుడు ఋతుక్రమం అనేది నెలలో రెగ్యులర్గా ఉండదన్నమాట. ఉండకపోయేసరికి 2 నెలలు 3 నెలలు అదే వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేసేసి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోయినప్పుడు, ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తారు. యూజువల్ గా సెక్స్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ ముఖం మీద మీసాల గడ్డల్లాగా రావడం, తర్వాత ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ పనిచేయలేని పరిస్థితి అన్నమాట. శరీరంలో ఉన్న గ్లూకోజ్ ను సెల్ లోకి పంపడానికి కుదరదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్ లాగా అంటే చాలా సిస్టమ్స్ లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో పిసిఎస్ ఇది ఉన్న వాళ్ళంతా సంతాన లేమితో బాధపడుతుంటారా అంటే కాదు. సంతాన లేమితో బాధపడ్డ వాళ్ళందరికీ పీసీఓస్ ఉండదు, పీసీఓస్ ఉన్న వాళ్ళందరికీ సంతానలేమి కూడా ఉండదు. సో సంతానలేమికి అన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక కారణం మనకి పీసీఓఎస్ అని వస్తుంది.

పీసీఎస్లో మల్టిపుల్గా అంటే ఓవరీస్లో ప్రతి నెల ఒక అండం తయారయ్యి ఒక అండం విడుదలయ్యేది, మల్టిపుల్ చాలా నెంబర్ ఆఫ్ సిస్ట్లు అంటే ఆ ఫాలికల్స్ ఎగ్ చిన్న చిన్నగా తయారవుతూ ఉంటాయి. అట్నే నీటి బుడగలు, బబుల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా డాక్టర్స్ పేషెంట్స్కి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే చాలా మటుకు కొందరికి అబార్షన్స్ కావడం, తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చే స్పెషల్గా షుగర్ రావడం, దాన్ని జెస్టేషన్ డయాబెటీస్ అంటాం, తర్వాత నెల నిండకుండానే డెలివరీలు అవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. పీసీఓఎస్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీలో ఇవి. పీసీఓఎస్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మెట్ఫార్మిన్ ఇవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కవర్ చేయడానికి ఎక్సెస్ ఉన్న షుగర్ ని లోపలికి పంపిస్తూ ఉంటుంది సెల్ లోకి, తర్వాత ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, తర్వాత డైట్ లో ప్రాపర్ గా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ మేము ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే నార్మల్ డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం పీసీఓఎస్ వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఒకటి ఉంటుంది, అది కాక కూడా డెలివరీలో కొన్ని ప్రాబ్లమ్స్ అవడం, ఎక్కువ బ్లీడింగ్ కావడం కానీ అట్లాంటివి ఏమన్నా అవుతూ ఉంటాయి. సో ప్రిఫరబుల్లీ మేము సిజేరియన్కి ప్రిఫర్ చేస్తాం. తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కానకుండా ఉన్న వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ల సహాయం తప్పకుండా అవసరం. మరీ ఎక్కువగా లేట్ అయిపోయిన దానికంటే అర్లీగా ఉన్నప్పుడే ఇన్ఫర్టిలిటీ కోసం, ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం అని చెప్పి డాక్టర్స్ ని సంప్రదించి బిఫోర్ అంటే 35 ఇయర్స్ దాటక ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే 35 ఇయర్స్ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, దాంతో మాకు ఇక కష్టంగా ఉండి ఇక అందరూ ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే పీసీఓఎస్ వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మాత్రం రెగ్యులర్గా స్త్రీరోగ నిపుణులు ప్లస్ ఎండోక్రైనాలజిస్ట్ ఇద్దరితో చూపించుకుంటూ ప్రెగ్నెన్సీని టర్మ్ దాకా తీసుకెళ్లి 9th మంత్ లో డెలివరీ అయితే బెటర్. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ప్రీటర్మ్ డెలివరీస్, తర్వాత జెస్టేషన్ డయాబెటీస్ రావడం ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం. సో అది చాలా ముఖ్యం కనుక ఎవరైనా పీసీఓఎస్ ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం తప్పకుండా ఇద్దరికి చూపించుకుని ప్రెగ్నెన్సీ హెల్దీగా, హెల్దీ బేబీ వచ్చేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. దీని కాజెస్ ఏంటి, ఎందుకు వస్తుంది అసలు పీసీఓఎస్? చాలా మందికి డౌట్ ఉంటుంది. పీసీఓఎస్ అనేది నేను ఇందాక చెప్పాను చైల్డ్ బేరింగ్ ఏజ్ అని, అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి అది 14 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మనం ఈ 14 ఇయర్స్ పిల్లలకి పెళ్లి కాకముందు ప్రెగ్నెన్సీకి అవసరం లేదు, సో ఇన్ఫర్టిలిటీ సమస్య రాదు. మనకి ఇక్కడ ఏంటి మెయిన్ ముఖ్యం, లేట్ పీరియడ్స్ 2-3 నెలలకి రావడం, కొంచెం కొంచెం బ్లీడింగ్ అవడం, తర్వాత ఈ అబ్నార్మల్ హెయిర్ డెవలప్మెంట్ ఆ పిల్లల్లో చాలా వరిగా ఉంటుంది, గడ్డం వాళ్ళు షేవింగ్ కూడా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కారణం ఏంటి, ఫలానా కారణం వల్ల పీసీఓఎస్ వస్తుంది అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. యూజువల్గా ఏమవుతుందంటే చాలా మటుకు జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరో ఎక్కడో ఫ్యామిలీలో ఇట్లా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉండి ఉంటుంటారు. 50% ఆఫ్ కేసెస్లో ఇట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ, మెటర్నల్ కానీ పెటర్నల్ కానీ అంటే అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ తప్పకుండా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి మనము షుగర్ని శరీరంలోకి పంపట్లేదు. ఏం చేయాలి, బాడీ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసేసి వాడుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ అయ్యేసరికి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ పెరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, టెస్టోస్టెరాన్ ఏంటి, మేల్ హార్మోన్. మేల్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే నార్మల్ గా డెవలప్ అయ్యే ఫాలికల్స్ అనేవి సరిగ్గా డెవలప్ కావు, డెవలప్ కాకపోతే ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్. ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ వల్ల కొందరికేమో ఎక్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కొందరికి తక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉన్న సిస్టమ్స్ అన్నమాట. సో మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, తర్వాత టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండడం ఒకటి, ఇవన్నీ మనకి నెగటివ్ ఫీచర్స్. వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. దీనిలో ఇంకా ఇది రెండే హార్మోన్స్ కాక ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఉంటుంది, అవి కూడా బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. దాంతో హెయిర్ లాస్ అవ్వడము, తల మీద జుట్టు పోతూ ఉంటుంది, ఇంకా వేరే చోట్ల చేతుల్లో, కాళ్ళ మీద, పొట్ట మీద కూడా అసలు ఆల్మోస్ట్ మేల్ డిస్ట్రిబ్యూషన్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇంతేకాక వాళ్ళు ఒబీస్గా అవుతారు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయిన బాగా లావుగా అవుతారు, స్కిన్ రఫ్గా అవుతుంటుంది, థైరాయిడ్ డిస్టర్బెన్స్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్స్, ఇంకా ఈ ఒబేసిటీ తోటి స్లీప్ హ్యాప్నియా చాలా డేంజరస్. ఎందుకంటే నిద్రలో ఉదయం సడన్ గా రెస్పిరేషన్ తీసుకోరు, ఊపిరి తీసుకోరు, అటువంటి టైంలో కొన్నిసార్లు రెస్పిరేటరీ అరెస్ట్ కూడా అయిపోవచ్చు అనమాట, డెత్ కూడా అవ్వచ్చు. సో ఆ స్లీప్ హ్యాప్నియా ఉంటుంది కనుక అది మనకు ఉంటే సైడ్కి తిరిగి పడుకోవడం, లేకపోతే మధ్య మధ్యన ఇంట్లో

పక్కన వాళ్ళు వాళ్ళని లేపేసి డిస్టర్బ్ చేయడం. తర్వాత అప్డర్మల్ పిగ్మెంటేషన్, ఫేస్ అంతా మచ్చలు మచ్చలుగా నల్ల బొంగు అని అంటుంటారు, అవన్నీ మచ్చలు రావడం, పిగ్మెంటేషన్ వస్తుంది నెక్ మీద, ఫేస్ మీద, ఈ మెడ మడతల మీద, తర్వాత పిరుదులు బాగా డార్క్ గా అయిపోయి మచ్చలు మచ్చలుగా అవుతాయి. మూడ్ స్వింగ్స్ అంటారు. మూడ్ స్వింగ్స్ అంటే ఇంతలోనే హ్యాపీగా ఉండడం, ఇంతలోనే డిప్రెషన్, ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది తెలీదు, ఇంట్లో అందరినీ చికాకు పెట్టడం, ఇరిటేబుల్ కావడం, ఎక్కడికైనా పార్టీకి వెళ్దాం అంటే సడన్ గా నేను రానుకుందని ఉండడం, చాలా మందిని చూస్తూ ఉంటాం. పిఎస్సీఎస్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇట్లాంటి నేచర్ ఉంటూ ఉంటుంది. వాళ్ళు తప్పు కాదు, అది శరీరంలో జరుగుతున్న హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల అవుతున్నది. ఇంకా లాంగ్ రన్ వీళ్ళకి చూస్తూ ఉంటే ఏమవుతుందంటే డయాబెటీస్ డెవలప్ అయిపోతుంది, హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంటుంది, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫైనల్లీ మెటబాలిక్ సిండ్రోమ్, వాట్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ డిస్టర్బెన్స్, ఇవన్నీ వల్ల ఈ డిజీజెస్ తోటి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎట్లా కనుక్కోవాలి, అసలు పిసిఓస్ అని ఎట్లా తెలుస్తుంది? సిమ్టమ్స్ అన్ని ఒక పిసిఓలోనే అన్ని ఉండవు, కొందరికి కొందరిలో ఉంటాయి, కొన్ని కొన్ని కొందరిలో ఉంటాయి. సో హర్సిటిజం ఉంటుంది అండి, అందరికి పిసిఓలకి హర్సిటిజం ఉండాలని లేదు, అందరు ఉన్నవాళ్ళు లావ్ ఉండాలని లేదు, సన్నగా ఉన్నవాళ్ళు కూడా పిసిఓస్ తో ఉంటారు. సో దానికి బదులు హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళ వెయిట్ ఏంటి, వాళ్ళ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, అండ్ వాళ్ళ డయట్ సిస్టమ్ ఏంటి, ఎట్లా తింటున్నారు, వాళ్ళ ఎక్సర్సైజ్ ఏంటి, డైలీ డైలీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా, ఊరికే స్టాగ్నెంట్గా కూర్చొని టేబుల్ వర్క్ చేయడమా, లేకపోతే ఇర్రెగ్యులర్ బెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఇట్లా వచ్చిందా, అవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ గోస్ విత్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో మనకి యూట్రస్ పక్కన ఓవరీస్ ఉంటాయి రెండు ఇరువైపులా, ఆ ఇరువైపులా ఉన్న ఓవరీస్ లో చిన్న చిన్నగా ఫాలికల్స్ అంటే నీటి బుడగలు, లోకల్ లేమ్యాన్ టాక్ లో అవి ఫాలికల్స్ చిన్న చిన్నగా 10 నుంచి 12 వరకు ఒక చైన్ లాగా ఉంటాయి అన్నమాట, పెరిఫెరీస్ కి రౌండ్ గా అరేంజ్ చేసి ఉంటాయి. అది క్లాసికల్ పిసిఓడి ఉండేదన్నమాట. సో అదొకటి మనకి తెలుస్తుంది అల్ట్రాసౌండ్ తర్వాత. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి, ఫ్రీ టెస్టోస్టెరోన్ అది రేజ్ అవుతూ ఉంటుంది, తర్వాత ప్రోలాక్టిన్ రేజ్ అవ్వచ్చు, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగచ్చు, తర్వాత థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఇన్సులిన్ లెవెల్స్ కూడా తెలుస్తాయి. మామూలుగా ఇన్సులిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి, విచ్ ఈస్ నాట్ ఎఫెక్టివ్, ఎందుకంటే అది శరీరము ఉన్న ఇన్సులిన్ ని యూజ్ చేసుకోలేకపోతుంది. సో అవి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట, దిస్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్. మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, ఇవన్నీ చూసుకుని తర్వాత వన్స్ డయాగ్నోస్ అయినాక మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. పెళ్లి కాని వాళ్ళకైతే రెగ్యులర్ పీరియడ్స్ కావాలంటే రెగ్యులర్ గా ఒక 3 మంత్స్ ఓసిపిల్స్ ఇస్తాము, ఓసిపిల్స్ తోటి మళ్ళీ 1 ఇయర్ వరకు బాగానే రావచ్చు, మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఇదేంటి ఎప్పుడు వాడుకోవాల్సి వస్తుంది అనే డౌట్ కూడా పేరెంట్స్ కు ఉంటుంది, కానీ తప్పదు, దానికి దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. ఇంకోటి ఏంటంటే హెయిర్ అది వచ్చింది అనుకోండి, ఎండోక్రైనాలజిస్ట్ లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొందరు లేజర్ అవన్నీ చేసుకుని ఆ హెయిర్ రాకుండా చూసుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి అందరూ చూసుకుని ఏం చేయాల్సిందంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, డైట్ హెల్దీగా ఉండాలి, అంటే ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. తర్వాత ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా, ఏదైనా ఎక్సర్సైజ్, కానీ నువ్వు జాగింగ్ చేస్తావా, నువ్వు స్కిప్పింగ్ చేస్తావా, నువ్వు యోగా చేస్తావా, ఏ చేస్తావో తెలీదు, బట్ అట్లీస్ట్ 45 మినిట్స్ to 1 hour ఎవ్రీ డే చేయాలి. తర్వాత మా దగ్గరకు వస్తే మేము మెడిసిన్స్ ఇస్తాం. దిస్ ఈస్ హౌ పిసిఓస్ మేనేజబుల్, మేనేజ్ చేస్తాం. మీ శరీరం నుంచి పిసిఓస్ వెళ్ళిపోతుంది అని గ్యారంటీగా ఎవరూ చెప్పలేము. మీకు పిల్లలు కావాల్సినప్పుడు పిల్లల ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్, రెగ్యులర్ పీరియడ్స్, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు మాత్రం దాని మేనేజ్మెంట్ మెడిసిన్స్ తో అవుతుంది. దీనికి రెగ్యులర్ సైకిల్స్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మొదలే తెలుసు కనుక, ఈ పిల్లలు ఈ ఏజ్ లోనే ఉన్న యంగ్ ఏజ్ లో ఈ జంక్ ఫుడ్ తినడం, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తినడాలు చేసేసి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, ఫ్యాట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అయ్యి మొత్తం దే విల్ ఎండ్ అప్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్, వెరీ డేంజరస్ ఆల్సో. కార్డియక్ అరెస్ట్ కూడా అవుతాయి మెటబాలిక్ సిండ్రోమ్ లో, ఉమాలోకి వెళ్ళిపోతుంటారు. సో ఈ చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్స్ వస్తాయి ఇవన్నిటికీ, దీస్ ఆర్ ద రీజన్స్ అన్నమాట. చివరిగా చెప్పేది ఏంటంటే 5% వెయిట్ లాస్ అయినా కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. 70 kgs ఉన్నారంటే 3 నుంచి 5 కిలోలు తగ్గినా కూడా డెఫినెట్ గా వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి మేనేజ్ చేయడానికి అండి. ఇది పిసిఓస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనసులో పెట్టుకుని పిల్లలకి కానీ మీరే కానీ సఫర్ అవుతుంటే తప్పకుండా

0: నుంచి బయటికి రండి. ట్రీట్మెంట్ 100% ఎక్కడా లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ కి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాని వర్స్ట్ కాకుండా, కాంప్లికేషన్ లోకి పోకుండా మనం జాగ్రత్త పడాలి.
1: మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అత్యాధునిక వైద్య పరికరాలు, అత్యంత సమర్థవంతమైన వైద్య సేవలతో అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట వైద్యాన్ని అందిస్తూ, విశేష అనుభవం ఉన్న వైద్యులను 24 గంటలు అందుబాటులో ఉంచుతూ, అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకు బాధ్యతాయుతమైన వైద్యాన్ని అందిస్తూ, సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత పథకాలు, అన్ని రకాల ఆరోగ్య బీమా సౌకర్యాలతో నగదు రహిత వైద్య సేవల్ని కూడా అందిస్తుంది. అన్ని రకాల అత్యవసర కేసులకు తక్షణ అధునాతన చికిత్సను అందించే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: మీరు ఇంతవరకు మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. అలాగే ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు అందించే సూచనలు వింటారు. మరి కార్యక్రమంలో ఎప్పుడు వినండి. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం గురించి ఈరోజు కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమ తమ దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే 1947 భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి ఐఎస్ఐ ముద్రను ప్రకటించారు. 1947 భారతీయ ప్రమాణాల సంస్థగా తొలిసారిగా బట్టలకు, ఇంజనీరింగ్కు 2 విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొదటగా మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలో నిర్ణయించింది. 1951 ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు సంస్థ కార్యాలయంలో దీనిని అందుకున్నారు. మీరింతవరకు అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
4: భద్రతను నిర్ధారిద్దాం,
5: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
4: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్ష.

0: హలో.
1: శ్రోతలు ట్యూన్ చేశారు ప్రభాతలారి కార్యక్రమం. కొద్దిసేపట్లో వింటారు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు తెలియజేశారు.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ వై ప్రభాతలరి కార్యక్రమంలో. కొద్దిసేపట్లో వింటారు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు అందించే వివరాలు. మరి కార్యక్రమం ఇప్పుడు విందాం మరో పాట. సినిమా పేరు చిరునవ్వుతో.

0: శ్రోతలు ట్యూన్ చేశారు ప్రభాతలరి కార్యక్రమం. ఇప్పుడు వినండి, ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు అందించే సూచనలు వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి అసలు క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
3: ఈ మధ్యలో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి కారణాలు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానం బట్టి, పొల్యూషన్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మనకున్న అలవాట్లు బట్టి బాగా పెరుగుతుందండి ఈ మధ్య. సో ఈ మధ్యలో బాగా స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేకపోతే గుట్కా అలవాటు ఉన్న వారికి, లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ బాగా పెరుగుతుంది ఈ మధ్య, అండ్ ఆల్సో పొల్యూషన్ పెరుగుతుంది, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇంతకు ముందు బాగా నడిచేవారు, పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఐటీ జాబ్స్ చేసుకుంటా ఎక్కడక్కడ అక్కడే కూర్చోవడం. సో దానివల్ల ఏంటంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ వచ్చి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, సో ఇవన్నిటి వల్ల మనకు ఈ మధ్యలో క్యాన్సర్ బాగా పెరుగుతుంది. ఇంకో రానున్న 10-20 ఇయర్స్లో కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఉందండి.
2: పూర్వకాలం అయితే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు అనుకుంటే కనుక క్యాన్సర్ అన్నది ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకరికి వచ్చిన సందర్భం మనం చూసేవాళ్ళం, అంటే వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో మనం ఈ వ్యాధిని చూస్తున్నాం కదా, దీనికి ఏదైనా కారణం ఉందని చెప్పగలమా మనం ఏదైనా?
3: అవునండి, ఇంతకుముందు ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో చేంజెస్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తున్నాయి. దాంట్లో కొంచెం జెనెటిక్ రోల్ కూడా ఉంటుందండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే
2: చేస్తారు.
3: ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 40 సంవత్సరాలకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అండ్ క్యాన్సర్ బయాలజీ కూడా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్స్ వస్తుండే, సో ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ కొంచెం బయాలజీ చేంజ్, మ్యూటేషన్ మారి, సో అది ట్రీట్మెంట్ కూడా అంత మంచిగా రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. సో అది కూడా ఒక కారణం.
2: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే అసలు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది?
3: పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా ఉందండి. ఈ మధ్యలో మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో, అండ్ ఆల్సో ఏంటంటే మనకు అవగాహన పెరగాలి మెయిన్గా. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే చావు అనుకునేవారు,
2: అవును,
3: భయపడేవారు. సో ఇప్పుడు అంత భయపడే అవసరం లేదు. సో ఏంటంటే మనము ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. సో మనకి అవగాహన పెంచుకున్న తర్వాత మనకి వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కీమోథెరపీ అని, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో మనం భయపడాల్సిన పని లేదు. అది వచ్చిందంటే ఏదో జీవితం అయిపోయింది అని బాధపడాలి.

0: చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి మనం యాక్చువల్లీ ఇంకా మెరుగుగా ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్ పేషెంట్స్ ని.
1: నిజానికి వైద్య విధానం ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అనగానే ఒక భయం కలగటం సహజం. ఎవరికైనా వచ్చిన వ్యక్తి కావచ్చు లేదా విన్న వ్యక్తి కావచ్చు, క్యాన్సర్ అట అనగానే ఒక భయం కలుగుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి శరీరంలో వచ్చే మార్పులు ఏముంటాయి ఈ వ్యాధి సోకిన తర్వాత?
0: అంటే బేసిక్గా అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. భయం, చాలా మంది క్యాన్సర్ అనగానే భయం స్టార్ట్ అయింది,
1: భయం కలుగుతుంది.
0: సో సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్. సో చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ సైడ్ నుంచి, చూసుకునే వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ గా ఉండి, ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు కదా, సో అలా ఉంటే ఇంకా ట్రీట్మెంట్ ఇంకా బెటర్ గా పనిచేస్తుంది. సో చాలా మట్టుకి క్యాన్సర్ అర్లీ స్టేజ్ లో క్యూర్ చేయొచ్చు. అవునండి, ముందుగానే గుర్తిస్తే, ముందుగానే వస్తే సో అది అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది కాబట్టి బెటర్ క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి.
1: ఉంటుంది. అసలు ఒక వ్యక్తికి, ముందుగా మనం ఒక పురుషుణ్ణి తీసుకుందాం, ఒక పురుషుడి లోపల క్యాన్సర్ వ్యాధి సోకడానికి ఏ ఆర్గాన్స్ ఎక్కువగా అంటే అనుకూలంగా ఉంటాయి?
0: పురుషుల వరకు వచ్చేసరికి ఏంటంటే మన బేసిక్గా అలవాట్లు, ఇప్పుడు చెప్తున్నానంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా, గుట్కా అలవాటు ఉన్నా, మౌత్ క్యాన్సర్ కానీ, ఒరోఫరింజల్ క్యాన్సర్ కానీ, లారింజల్ క్యాన్సర్స్ అంటాం, అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రాస్టేట్, ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే రెడ్ మీట్ తింటారు కదండి, రెడ్ మీట్ అంటే కొంచెం మటన్ కానీ బీఫ్ పోర్క్ తినే వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది జనరల్ గా పురుషులకు వచ్చే క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్, ఎందుకంటే అది కూడా అలవాట్ల వల్ల, తంబాకు గుట్కా అలవాట్ల వల్లనే వస్తుంది.
1: వాటి మూలంగానే వస్తుంది తప్ప సహజ సిద్ధంగా వచ్చే అవకాశం అయితే లేదు.
0: లేదు, సహజ సిద్ధంగా నోటి క్యాన్సర్ రాదు జనరల్ గా. సో అలవాట్లు ఉంటేనే, క్రానిక్ గా స్మోక్ చేసి, క్రానిక్ సంవత్సరాల తరబడి స్మోకింగ్ గుట్కా హ్యాబిట్ ఉంటేనే మనకి క్యాన్సర్ వస్తుంది.
1: అసలు ఈ వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? ఒక వ్యక్తికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ సోకిందని చెప్పడానికి అతను మనకి ఏ లక్షణాలు ముందుగా ముఖ్యంగా కనబడతాయి?
0: సో అది ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క జనరల్ ఒక లక్షణాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం నోటి క్యాన్సర్ తీసుకున్నాం, నోట్లో పుండ్లు అవుతాయి. అది చాలా మంది ఏమనుకుంటారు, నార్మల్ పుండే కదా అని వదిలేస్తారు. 2-3 వారాలు దాటినా కూడా పుండు మానదు ఒక్కొక్కసారి, అది కూడా వదిలేస్తారు. అలానే వదిలేయడం, అక్కడ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం అలా చేస్తారు. కానీ అలా చేయొద్దు. ఎస్పెషలీ స్మోకింగ్ కానీ తంబాకు గుట్కా తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు నోట్లో 2 వారాలకు మించి పుండు మానకపోతే ఒక ఆంకాలజిస్ట్ ని కంపల్సరీగా కలవాలి. సో దాన్ని మనం బయాప్సీ తీసి టెస్ట్ చేస్తే గానీ మనకు తెలియదు. సో 2-3 వీక్స్ దాటి పుండ్లు మానకపోయినా, సో ఏదైనా ఇంకా ఏదైనా పన్ను లూజ్ అయ్యి ఊడిపోయినా, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు.
1: ఇప్పుడు నోటి క్యాన్సర్ కాకుండా ఒక పురుషుడు లోపల ఇంకా ఏ ఆర్గాన్స్ కు ఈ వ్యాధి సోకే అవకాశం మనం చూస్తున్నాం?
0: చాలా అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది,
1: లంగ్ క్యాన్సర్.
0: సో పెద్ద పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, స్మోకింగ్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయి. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో సగం ఆర్గాన్స్ కి క్యాన్సర్ రావచ్చు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా డేంజర్ అన్నమాట.
1: ఇవి కాకుండా రక్తంలో రక్తానికి క్యాన్సర్ అనే మాట వింటుంటాం.
0: అవునండి, అది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. కాకపోతే వాటికి అలవాట్లతోని అది జనరల్ గా సంబంధం ఉండదు, బట్ అది కూడా వస్తుంది బ్లడ్
1: క్యాన్సర్. వచ్చే అవకాశం ఏమైనా
0: ఏ క్యాన్సర్ కైనా మనకు జనరల్ గా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటది. మనకు ఓల్డ్ ఏజ్ లో క్యాన్సర్స్ మన అలవాట్ల వల్ల వస్తాయి జనరల్ గా. సో మనం యంగ్ ఏజ్ లో క్యాన్సర్స్ వచ్చే వాటికి జనరల్ గా ఎంతో కొంత జెనెటిక్ కాంపోనెంట్ అయితే ఉంటుంది.
1: మనం గుర్తించిన తర్వాత ఎంత కాలానికి ఈ వ్యాధిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది?
0: సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా గుర్తించాలండి. ఇప్పుడు నోటి క్యాన్సర్ కి సపోజ్ మనకు నోట్లో పుండ్ల మానవు, అదే ఇంకొకటి ఏంటంటే మనకు లేడీస్ లో రొమ్ములో ఏదైనా గడ్డ ఉందనుకోండి, అది నొప్పి ఉండదు. చాలా మట్టుకి క్యాన్సర్ గడ్డలకి నొప్పి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఎందుకంటే చాలా మంది ఏంటి నొప్పి లేదు కదా అని వదిలేస్తారు. కానీ అది అలా ఎప్పుడు చేయొద్దు. నొప్పి లేకుండా గడ్డ ఉంటేనే ప్రాబ్లం, నొప్పి ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. నొప్పి లేదంటేనే మనకు డౌట్ రావాలి. సో 40-50 సంవత్సరాల మహిళలు రొమ్ములో ఏదైనా గడ్డ ఉన్నా, లేకపోతే మనకి మోషన్ లో కొంచెం బ్లడ్ పడ్డా, ఏదైనా మోషన్ హ్యాబిట్స్ లో చేంజ్ అయినా, లేదంటే వెయిట్ లాస్ అయినా, సరిగా ఆకలేకపోవడం, పొట్టలు ఏదైనా గడ్డ తగలడం, ఇవన్నీ జనరల్ గా మనకు సింప్టమ్స్, ఎర్లీ వార్నింగ్ సైన్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ మనం గమనించాం యాక్చువల్లీ. సో ఇలా గమనించాం కాబట్టి మనకు వచ్చే వరకు చాలా మట్టుకు అది థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు. సో అప్పుడు ట్రీట్మెంట్

0: కూడా కష్టం అవుతుంది. సో ఏ సింప్టమ్, మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, అది మనం గుర్తుపట్టేసి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకేంటంటే క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి,
1: ఎక్కువ అవకాశం ఉంటుంది.
0: అది
1: డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏమిటంటే, అసలు సహజంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 40 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళ వయసు తర్వాత కానీ 50 ఏళ్ళ తర్వాత కానీ ఏ ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా, ఆ వ్యక్తి క్యాన్సర్ గురించి ఏదైనా తెలుసుకోవటానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటాయా?
0: అవునండి, అలా నార్మల్గా ఉన్న వ్యక్తులు కూడా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకు దాన్ని, ఆ టెస్ట్ పేరు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో క్యాన్సర్ రాకముందే మనం కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి. అది ఏజ్ బట్టి మనం ఆ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే మనకు అర్లీగా క్యాన్సర్స్ వస్తాయి కదా, అవి చాలా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అన్నమాట. సో ఇది ఆడవాళ్ళలో, మగవాళ్ళలో సపరేట్ గా ఉంటుంది.
1: ఇది ఏ వయసులో మనం చేయించుకుంటే మనకు ఉపయోగపడుతుంది?
0: అది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్, అది ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క వయసు ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ కి ఆడవాళ్ళలో స్క్రీన్ చేయాల్సి వస్తుంది. సో 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అని టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమి రొమ్ములో గడ్డలు లేకపోయినా టెస్ట్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఏదైనా ఫ్యూచర్ లో డెవలప్ అయినా క్యాన్సర్ అది వెరీ ఎర్లీ స్టేజ్ లో మనం గుర్తుపట్టొచ్చు. అలా ఇప్పుడు మనకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉంటుంది, అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అనమాట. దానికి ఏంటంటే ప్యాప్ స్మియర్ అని, HPV టెస్టింగ్ అని 30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా మగవాళ్ళలో చూసుకుంటే మనకు పెద్ద పేగు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో మనకు 45 ఇయర్స్ నుంచి కొలోనోస్కోపీ అంటే మన పెద్ద పేగులలో కెమెరా వేసి చూస్తారనమాట, ఆ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ రిస్క్, మనకి ఏజ్ ఎంత పెరుగుతున్నా కొద్దీ అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ సీరం PSA అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, మన సిటీ స్కాన్ ఆఫ్ లంగ్స్ అనమాట, అది కూడా ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి ఉండాల్సి వస్తుంది. సో ఇలా టెస్ట్ చేయించుకుంటే ఏమవుద్ది అంటే, మనకు ఒకవేళ డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ వెరీ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది, సో దాని వల్ల మనం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్ గా ఇవ్వగలుగుతాం, సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ
1: పెరుగుతుంది, బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి,
1: అంటే రోగిని బ్రతికించడానికి డాక్టర్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది సోకింది అనుకుందాం, అది నోటి క్యాన్సర్ కావచ్చు, పెద్ద ప్రేవు క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, పరీక్ష చేయించుకున్నాడు, నిర్ధారణ అయిపోయింది అతనికి వ్యాధి ఉన్నట్టుగా, దానికి ఉన్న వైద్య విధానాలు ఏ విధంగా ఉంటాయి?
0: సో ఇప్పుడు క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయండి. ఇప్పుడు అదే ప్రతి క్యాన్సర్కి సర్జరీ చేయొచ్చు, అన్ని క్యాన్సర్కి సర్జరీ అవసరం అంటే కొన్ని క్యాన్సర్లకు అవసరం లేదు. సో సర్జరీ కూడా మనం ఈ ఇప్పుడు లాప్రోస్కోపీ అని, రోబోటిక్ సర్జరీ అని చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అనమాట. అంటే మినిమల్గా ఎక్కువ కోత లేకుండా చిన్న కోతలోనే సర్జరీ చేయగలుగుతాం. అండ్ ఆల్సో మనకు కీమోథెరపీ అని, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి మన ట్యూమర్ ని అంటే క్యాన్సర్ ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ లో ఒక మాలిక్యూల్ ని టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ సెల్ పైన ఉన్న మాలిక్యూల్ ని టార్గెట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి హార్మోనల్ థెరపీ. సో ఇప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ లో అది టెస్టోస్టిరాన్ వల్ల పెరుగుతుంది. సో మనం టెస్టోస్టిరాన్ హార్మోన్ ని బ్లాక్ చేస్తే ఆ క్యాన్సర్ పెరగడం కూడా బ్లాక్ అవుతుంది. సో ఇలా హార్మోనల్ థెరపీ అని చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. సో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. అందుకే ఇప్పుడు క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు, కానీ మన అవగాహన మనం పెంచుకోవాలి. క్యాన్సర్ పరంగా అవగాహన పెంచుకోవాలి,
1: అవగాహనతో పాటు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుకోగలిగినప్పుడు ఒక వ్యాధి వచ్చినటువంటి పేషెంట్ అది తొందరగా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి,
1: పాజిటివ్ థింకింగ్,
0: పాజిటివ్ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే, ఎంత పాజిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ థాట్స్ అని పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్. ఎంత పాజిటివ్ గా ఉండి ఎంత లైఫ్ లో ఎంత ఫైట్ చేయగలిగితే క్యాన్సర్ అంటే మనం అంత ఫైట్ చేయగలుగుతాం క్యాన్సర్ తో. సో పాజిటివ్ థింకింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. పేషెంటే కాదు, పేషెంట్ పక్క ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి.
1: నీకేం కాదు, చిన్న జలుబు లాంటిది, చిన్న దగ్గు లాంటిది, నువ్వేం కంగారు పడకుండా ఒక ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని మనం పేషెంట్కి ఇవ్వగలిగినప్పుడు
0: అంతే,
1: అతను తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అంతే అంతే, ఎగ్జాక్ట్లీ అండి. ట్రీట్మెంట్ తో పాటు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది,
1: హెల్ప్ఫుల్ పోతుంది. అంటే మిగతా వ్యాధులు ఒక లెక్క, దీని ఒక లెక్క అనుకోవచ్చు మనం.

0: అవునవును అంతే.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ రోహిత్ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు క్యాన్సర్ వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి, ఆ వ్యాధిని గుర్తించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి వైద్య విధానాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8:15 కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
3: Akashwani presents Morning News. Good morning, I am VC Pramod. The headlines. Prime Minister Narendra Modi to address Brihattar Bharat International Conference in New Delhi today through video message. BIMSTEC nations strongly condemn terrorism and violent extremism in all its forms and manifestations, including cross-border terrorism. External Affairs Minister S. Jaishankar says India-US trade talks are heading in the right direction and a deal is being ironed out. US Secretary of State Marco Rubio to visit India next week to strengthen energy cooperation and strategic partnership. 13 people killed in boat tragedy in Raghupur Diara area of Vaishali district in Bihar. And in cricket, 4th T20 international between India and West Indies to be played in Hyderabad this evening. Prime Minister Narendra Modi will address Brihattar Bharat International Conference on Bharat's cultural connections across the globe in New Delhi today through video message. More in this report.
4: The 3-day conference will bring together delegates, ambassadors and scholars from 50 nations to deliberate on India's historical and contemporary cultural connections with the wider world. Participants from countries including China, Japan, Mongolia, Nepal and Iran, among others, will contribute to discussions on shared cultural heritage and civilizational exchanges. The conference marks the centenary of the Greater India Society, also known as Brihattar Bharat Parishad, established on Kolkata on 14 October 1926 by a generation of Indian scholars with Gurudev Rabindranath Tagore as its spiritual guide. An exhibition titled Common Cultural Heritage of Asia will be organized during the conference. Akshit Vaidyan, Akashwani News, Delhi.
3: The first BIMSTEC Home Ministers meeting concluded in New Delhi with adoption of Delhi Declaration. In the declaration, the BIMSTEC nations have strongly condemned terrorism and violent extremism in all its forms and manifestations, including cross-border terrorism. More from our correspondent.
5: In the declaration, the BIMSTEC nations reiterated their determination to prevent, combat and eliminate terrorism and violent extremism conducive to terrorism in a comprehensive and sustained manner in accordance with the UN Charter and international law. They also reaffirmed commitment to strengthening regional cooperation under BIMSTEC for realizing a connected, secure, resilient, developed and prosperous BIMSTEC region. They also expressed deepest condolences and solidarity with the victim of terrorist attack in member states and their families and with the governments of the affected states. The Delhi Declaration also called for effective implementation of the finalized plans of action in areas of human trafficking, narcotic drugs and precursor chemicals and anti-money laundering, as well as finalization of the plan of action by the subgroup on cooperation in countering radicalization and terrorism. It also called for effective implementation of the BIMSTEC Convention on Mutual Legal Assistance in Criminal Matters, which was signed in March 2022 at 5th BIMSTEC Summit in Colombo. With Shivang support, Yashasvi Kiryal for Akashwani News, Delhi.
3: External Affairs Minister S. Jaishankar has said that India-US trade talks are heading in the right direction and a

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:35 అవుతుంది. కొద్దిసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు.
1: సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతః ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంస్తః హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపచేయడం కోసం తనంతట తానుగా ఉత్తమమూర్తిగా మలయప్ప స్వామిగా వేంచేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాసిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయ

0: అందమైన సింహాసన సింహ పీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్తకోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాణ్ణి అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం, ఆ సింహంపై స్వామి అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు భక్తులకు ఆర్తులకు అది సింహవాహనం సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే కారుణ్యంతోనే వాత్సల్యంతోనే భాసిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వార తోట సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్య గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్య గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ బిరుదు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్ర అన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్ముని యందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు గాని మనస్సు గాని చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామియందే లగ్నమవుతుంది.

ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగం అంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగం అంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులు ఉంటారు. ఉద్భిజములు, అండజములు, శ్వేదజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు. క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనుక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహవాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ, మనస్సుని కూడా చంచలం కాకుండా, విషయముల పట్ల ప్రసరించకుండా నా రూపమునందు, నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య

తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడ వీధులలో కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా

0: ధన్యవాదాలు శేషాచార్య గారు.
1: హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా.
0: శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వార్లు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్లైనప్పటికీ కూడా, చిన్న శిశువైనప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరిని కూడా చెప్తారు. క్షుత్క్షామోపి జరాకృశోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభభిషిత గ్రాసైక బద్ధ స్పృహ హిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ, క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి తేరుకున్నప్పటికీ కూడా, కష్టాం దశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా, లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడా తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతావగ్రేసరక్కేసరి మానవంతుల్లో ముందు ఉండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితి వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా ఎంతో మంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవ కోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింపచేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది, వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా, సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నారు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయే భగవత చరణారవిందం వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసందక చక్రవాల జ్యోత్స్నాభిరాధ మహృదయాంధకారం యచ్చోజ నిస్సత సరిత్ ప్రవరోదకేన తీర్థేన.

0: యతికృతేన శివశివోభూత్ జాతుర్మన శమల శైలంది సృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాస మహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుందేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిజేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడో, అలాగే ఎవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో గుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుని సింహం తొక్కిమెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా, చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘమని చెప్పి, అందుకనే ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశస్ శరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది, స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో, అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు, ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం. అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒక చోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య

0: స్వామి వారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయన, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు, నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు, అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారమూ నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రమూ విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నారు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరం కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.

0: గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇప్పుడు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.
3: రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శ్రీ శాంతిశ్రీ గారు.
4: ఎఫ్ఎం శ్రోతలందరికీ హృదయపూర్వక వినమ్ర వందనాలు. పూల సువాసనలు, పల్లె పదాల రవళులతో మన తెలంగాణ నేలంతా పరవశిస్తున్న శుభ సమయమిది. బతుకమ్మ మహోత్సవాల పూలమాళికలో ఈరోజు 5వ రత్నాన్ని మనం అలంకరించుకుంటున్నాం. ప్రతి వీధి వీధిని వికసించే ఆత్మీయతలను, ఆడపడుచుల కోలాహలాన్ని మీ ముంగిట్లోకి తీసుకువస్తున్నాం. మన బతుకమ్మ సంబరాల్లో ఈరోజు విశిష్టమైన అట్ల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ చవితి నాటి ఈ ఉషోదయ వేళ తంగేడు, గునుగు, చామంతి, గుమ్మడి, బంతి, గడ్డి పూలతో పాటు శోభాయమానమైన దోసపూలను అద్భుతమైన వలయాకారంలో పేరుస్తూ విశ్వమాతగా గౌరమ్మను కొలుదీరుస్తారు. ఈరోజు సాయంత్రం వేళలో ఇళ్ల ముందు వీధుల్లో మహిళలందరూ పట్టువస్త్రాలు ధరించి పూల బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లతో, జానపద పాటలతో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ జానపద పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి బియ్యం, అలసందలు లేదా మినప్పప్పు కలగలిపి దోరగా కాల్చిన 5 లేదా 9 కమ్మని అట్లను ఎంతో నిష్టతో నైవేద్యంగా సమర్పిస్తాం. బతుకమ్మ ఆట అనంతరం బతుకమ్మలను చెరువులు, కాలువల్లో సాగనంపి ఒకరికొకరు అట్లను ప్రసాదంగా పంచుకుని తింటారు. ఇళ్లలో అట్ల పిండి వంటల ఘుమఘుమలు, ఆడపడుచుల ముచ్చట్లు పల్లె వీధులను పరవశింపజేస్తాయి. ఈ అట్ల నివేదన వెనుక ఒక అద్భుతమైన జీవన తాత్వికత, కుటుంబ అనుబంధాల మూలం దాగి ఉంది. పండగ సమయంలో మారుతున్న ఋతుపవనాల వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలను, బలాన్ని అందించడంలో మినప్పప్పుతో చేసే అట్లు ఎంతో దోహదపడతాయి. మన సంప్రదాయంలో ప్రసాదాల వెనుక ఎంత గొప్ప ఆరోగ్య సూత్రాలు దాగున్నాయో అనడానికి ఈ అట్ల బతుకమ్మ ఒక నిదర్శనం. వివిధ ధాన్యాలను రుబ్బి అగ్నితాపంలో గుండ్రటి అట్లుగా మార్చినట్లే విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన కుటుంబ సభ్యులందరూ ప్రేమ, ఓర్పు అనే అగ్ని సంస్కారంలో ఏకమై నిండిన పూర్ణత్వానికి, ఐక్యతకు చేరుకోవాలనేదే ఈ నైవేద్యం యొక్క అంతరార్థం. వర్షాకాలపు తేమ వాతావరణంలో అలసందలతో చేసిన అట్లు శరీరానికి బలంతో పాటు రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తాయి. ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను, సాంస్కృతిక వేడుకలను ఒకే తాటిపైకి తెచ్చిన మన పెద్దల జ్ఞానానికి ఇది నిదర్శనం. ఈ 5వ రోజు అట్ల బతుకమ్మ శోభను, పిండి వంటల ఘుమఘుమలను స్మరించుకుంటూ మన శ్రోత పంపిన ఈ సందేశం విందాం.
5: నంది సువర్ణ, శ్రోతలకందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అనగానే పూలను పూజించే పండుగ. భాద్రపద అమావాస్య మొదలుకొని ఆశ్వయుజ అష్టమి వరకు 9 రోజుల పాటు ఆడపడుచులందరూ ఆడి పాడి ఆనందంగా జరుపుకునే పండుగ. బతుకమ్మ అనగానే నా బాల్యం గుర్తొస్తుంది. నా చిన్నప్పుడు మబ్బుల్ని లేచి మా వాదకట్టు వాళ్ళందరము పూల కోసము చెట్ల వెంబడి, కాలువల వెంబడి రకరకాల పూలను తీసుకొని వచ్చి బతుకమ్మను పేర్చేవాళ్ళం. సాయంత్రం అయిందంటే మా వాకిట్లో అలికి ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ వచ్చి నానమ్మ పాట పాడుతూ ఉంటే అందరము అనుసరిస్తూ ఆడుకునేవాళ్ళం. నానమ్మ పాట పాడిందంటే వర్షం పడాల్సిందే. అందరం బతుకమ్మను చెరువుకు మరియు వాగుకు తీసుకుని వెళ్ళి అక్కడ చీకటి పడే వరకు ఆడి బతుకమ్మలను నిద్రపుచ్చి మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ రావమ్మా అని గౌరమ్మను వేడుకునేవాళ్ళం. గౌరమ్మను పూసుకొని

ని వాయనాలను పంచుకొని పాటలు పాడుతూ ఇంటికి చేరుకునే వాళ్ళం. ఇలాంటి సంస్కృతిని ముందు తరాలకు అందించాలని, డీజేలతో కాకుండా ఆటలు పాటలు ముందు తరాలకు అందించాలని నా ఆకాంక్ష. ధన్యవాదములు.

అంతటి ఆనందం, ఉత్సాహం నిండిన గొంతు మన శ్రోత పాడిన ఆ పాట వింటుంటే పల్లె ఇళ్లలో అట్ల గుమగుమలు, చెరువుల గట్లపై గౌరమ్మల చుట్టూ తిరిగే ఆడపడుచుల కాళ్ల ఘల్లు ఘల్లు శబ్దాలు కళ్ల ముందు కదులుతున్నాయి. ఈ పాటలోని ఉత్సాహభరితమైన పదాలను గమనిస్తే తెలంగాణ ఇంట్లోని పిండి వంటల రుచులు, ఆడపడుచుల నవ్వుల వెలుగులు ఎంత సుందరంగా వ్యక్తమవుతున్నాయో అర్థమవుతుంది. రామ రామ రామ ఉయ్యాలో అంటూ సాగే జానపద సాహిత్యంలో కష్టసుఖాలను పక్కనబెట్టి గౌరమ్మ చుట్టూ చేరి పాటలు పాడే తెలంగాణ ఇలవేల్పుల ఆత్మీయానుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. వేడివేడి అట్లను గౌరమ్మకు నివేదించి ఆపై అక్కా చెల్లెళ్ళు, పొరుగున ఉండే ఆడపడుచులు ఒకరికొకరు వడ్డించుకుంటూ పంచుకోవడం వెనుక దాగి ఉన్నది మన సమ్మేళన సంస్కృతి. అట్ల బతుకమ్మ మనకు ఐకమత్యం, పంచుకునే తత్వాన్ని నేర్పుతుంది. శ్రమ నీడన విశ్రాంతి పొంది మళ్లీ కొత్త శక్తితో ఉత్సాహాన్ని నింపుకుని ప్రకృతిని ఆరాధించడమే ఈరోజు అంతరార్థం. పిండి వంటల రుచులు, పల్లె వాతావరణం, ఆడపడుచుల ఆనందాల వికాసమే ఈ అట్ల బతుకమ్మ పండుగకు నిజమైన కిరీటం. విన్నారుగా శ్రోతలారా, ఇది 5వ రోజు అట్ల బతుకమ్మ వైభవం, సాంప్రదాయ

మీరింతవరకు పూలసింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీగారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:15 దాటి 26 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం బతుకమ్మ సినిమా నుండి.

0: శ్రోతలు ట్యూన్ చేశారు సినీ గీతాలు కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రేమౌంట్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠం?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపి,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ JJ Reddy హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ISI మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: BIS హాల్మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు

0: ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
0: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బీఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కల్లివాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
3: డాక్టర్ జే బలరాం యాదవ్.
4: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
4: డాక్టర్ జే బలరాం యాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కల్లివాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్.
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: కైల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
1: శ్రోతలు వింటున్నారు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అంజీ సినిమా నుండి ఈ పాట.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా కోరిన సినీ గీతాలు మీరు వింటారు ఈ ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు. మరి మీరు మా వాట్సాప్ ద్వారా పాటను కోరుతూ వినాలంటే వెంటనే రిక్వెస్ట్ పెట్టాల్సిన మా ఫోన్ నెంబర్ 8462245066కి మీ పేరు, ఊరు పేరు, మీ అడ్రస్, శ్రోతల పేర్లు సంక్షిప్తంగా తెలియజేయండి. మరి ఇంకెందుకు కలిసి మీరు కోరిన పాటలు వినిపించడానికి నేను మీ ఆర్జే కార్తీయన్ రెడీగా ఉన్నాను.

హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ మరి ముందుగా మనకు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టిన వారు నసరులాబాద్ మైలారం నుండి రతన్ లావణ్య, మహోన్నత్, ఇంకా హర్షిత వీరందరూ కోరుతున్నారు పెళ్లి చేసుకుందాం సినిమా నుండి మాకోసం ఈ పాటను తప్పకుండా వినిపించమంటూ. ఓకేనండి, మీకోసం ఈ పాట వచ్చేసింది పెళ్లి చేసుకుందాం సినిమా నుండి.

0: శ్రోతలు వింటున్నారు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా కోరిన తెలుగు సంగీతాలు హృదయ రాగాలు కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
6: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
6: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
6: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
7: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
4: భద్రతను నిర్ధారిద్దాం,
5: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
4: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం తర్వాత పాటగా మాతృదేవభవ సినిమా నుండి పాటను మాకోసం తప్పకుండా వినిపించమని కోరుతున్నారు. ఈరోజు ఉదయం 8:30 వెంకటేశ్వర స్వామి గురించి ప్రసారం చేస్తున్న కార్యక్రమం విన్నాము, చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. ఓకేనండి, ధన్యవాదాలు. ఇలాగే మీ అభిప్రాయాలు తెలుపుతుండండి. కోరిన శ్రోతలు కొత్తగూడెం నుండి వేముల నరసింహులు, సాధన ప్రీతి, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

శ్రోతలు చూంచేశారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఇప్పుడొక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి

డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. శశిరేఖ పరిణయం సినిమా నుండి పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, భద్రాచలం కొత్తగూడెం నుండి వేమన, సంధ్య, రాణి, సాయితేజ ఇంకా వారి మిత్రులు, వీరి కోసం శశిరేఖ పరిణయం సినిమా నుండి ఈ పాటను పాడారు కెఎస్ చిత్ర.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు. మరి మీరు మాకు రిక్వెస్ట్ పెట్టాల్సిన మా ఫోన్ నెంబర్ 8462245066. కార్యక్రమ తర్వాత పాటగా మట్టిలో మాణిక్యం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశిశిల పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జానకంపేట చిలక నారాయణ, అనసూయ, రాగిణి, సంధ్య, హరీష్ వీరందరి కోసం మట్టిలో మాణిక్యం సినిమా నుండి పాట.

పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: నిన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
5: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
5: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490404780.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వి హరితకృష్ణ గారు వివరాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే కార్యక్రమంలో తర్వాత పాటగా పాండురంగ మహత్యం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బీర్కూర్ మండలం నుండి మేకల భూమయ్య, ప్రణవ్ రాగిణి సాయితేజ వీరందరి కోసం ఈ పాట.

పితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున శించి జన్మ ధన్యతగా చిన్న

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను, ఆలోచనలను కవితా రూపంలోనూ, ప్రసంగ రూపంలోనూ, కథానిక రూపంలోనూ తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు, ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 to 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450

0: 6. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై. వాట్సప్ సినీ గీతాలు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు మరిప్పుడు విందాం. అల్లరిమగుడు సినిమా కోసం పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ మండలం మామిడిపల్లి హనుమాన్ కాలనీ నుండి కొండా రఘురామ్, లాస్యా, సాయి ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర మా కోసం ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు. అలాగే సంగీతం అందించారు MM కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాట రమణ గోగుల సునీత పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశుచిలా పాడిన పండంటి కాపురం సినిమా నుండి పాటను కోరుతున్నారు. మేము

భక్తిరంజని నుండి చాలా చక్కటి పాటలు వింటున్నాము. ఇలాగే రోజు మీ అభిప్రాయాలు తెలుపుతూ ఉండండి. మీరు కోరుతున్నారు ఎద్దుమైలారం నుండి లావణ్య సహస్ర వర్షశ్రీ వీరందరి కోసం, పండంటి కాపురం సినిమా నుండి ఈ పాట.

అలాగే మాధురి గారికి, శాంతిశ్రీ మేడం గారికి మా తరపున నమస్కారాలు తెలియజేయండి అంటూ కోరుతున్నారు. అలాగేనండి, మా ఆకాశం తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ వీరు కోరుతున్న పాట రాజకుమార్ సినిమా నుండి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, సాయిలు, నేహాల్, సుచిత్ర మరి వీరందరి కోసం రాజ్ కుమార్ సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
2: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
2: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
3: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
2: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
3: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
2: భద్రతను నిర్ధారిద్దాం,
3: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
2: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. తర్వాత పాటగా అమ్మోరు సినిమా కోసం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. నిర్మల్ డిస్టిక్ బీరవల్లి గ్రామం నుండి వనమాల భూమయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం చెప్తూ, తర్వాత పాటగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సుప్రభాతం సినిమా నుండి మా కోసం పాటను వినిపించట కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండలం న్యావనంది గ్రామం నుండి భారతి, అరుణ్, సాత్విక, నమిత, హరీష్, వసంత వీరందరి కోసం సుప్రభాతం సినిమా నుండి ఈ పాట.

0: సూచన.
1: వీరు పాడిన మరో పాట గోవింద గోవింద సినిమా నుండి. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఏంజిబస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదార్ గుప్తా, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వేణు వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమ తర్వాత పాటగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మన్మధుడు సినిమా నుండి పాటను కోరుతున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నుండి పంతాడి శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గంగాధర్ వీరందరి కోసం ఈ పాట.
1: శభాష్.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి

ఎందుకు? మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు. చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగులాంటి వాణ్ణి వానపాము చేసింది. అది కాదు.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. మేము ప్రతిరోజు భక్తిరంజలి కార్యక్రమం నుండి హృదయరాగాల వరకు రేడియోని తప్పకుండా వింటున్నాము. వేసే ప్రతి ఒక్క పాట చాలా బాగున్నాయి అంటున్నారు. అవునండి, ఓకే. మీకోసం కూల్ నెంబర్ 1 సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారు. మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య మరి వీరద్దరి కోసం కూల్ నెంబర్ 1 సినిమా నుండి ఈ పాట.

చివరిగా జీవన జ్యోతి సినిమా నుండి పాటను కోరుతున్నారు. ఆర్మూర్ చేనేత కాలనీ నుంచి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మీ వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రారంభిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ 3 రోజుల సదస్సు భారత సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తుంది. 1926లో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ బ్లాక్ ఐ వద్ద ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ నూతన సందర్శకుల కియోస్క్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మ్యూజియానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 1.75 లక్షలు, రెండవ విడతలో 25,000 ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం అందించే 72,000 రూపాయల ఆర్థిక సహాయం జమ అవుతుంది. రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రాజెక్టులో భాగంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 1 కోటి మందికి 1 కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆకుపచ్చ ఎరుపు అంచుతో కూడిన కలర్ఫుల్ చీరలను ఎంపిక చేయగా సరస్ మేళాలో వీటికి విశేష స్పందన లభిస్తోంది. బతుకమ్మ దసరా పండుగల కోసం టీజీఎస్ఆర్టీసీ రాష్ట వ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజీపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, కేంద్రం ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. అందరికీ బతుకమ్మ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు బుధవారం. మరి బుధవారం అంటే దర్శకులు ప్రత్యేకం. డైరెక్టర్ స్పెషల్లో ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం?

సేవలు మెత్తని కాంచనాంగి యొగ్గే ముని ముక్త కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యం విధికి గలదే.

0: అంటే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఘంటసాల్ మాస్టర్ ఆలపించిన పద్యంతో మన గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. తెరపై ఒక కథను చూపించడం ఒక కళ, ఆ కథను ప్రేక్షకుల మనసుల్లో తరతరాల జ్ఞాపకంగా నిలపడం అంటే అంతకంటే ఒక పెద్ద గొప్ప కళ. అలాంటి కళాత్మక దిగ్గజ దర్శకులు తెలుగు సినిమా పితామహుడిగా చెప్పుకునే చిత్తజల్లు పుల్లయ్య గారి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రిని మించిన తనయుడుగా తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. సిఎస్ రావుగా మనందరికీ సుపరిచితం. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకులు శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, కొన్ని పాటలు వారిని గురించిన కొన్ని విశేషాలతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియోను ఇస్తాం పద్మినితో. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం చిత్తజల శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని. వారి గురించిన ఎన్నో విశేషాలు మరియు వారు దర్శకత్వం వహించిన సినిమా నుండి కొన్ని పాటలతో. సినిమా వాతావరణంలో పెరిగిన సిఎస్ రావు గారు బాలనటుడిగా సతీ అనసూయ, భక్తధ్రువ చిత్రాల్లో వారి తండ్రి అయిన సి పుల్లయ్య గారి దర్శకత్వంలో నటించారు. తండ్రి ప్రోత్సాహంతో బిఏ లిటరేచర్ పూర్తి చేసి అప్పట్లో ఎంతో ప్రఖ్యాతగాంచిన జెమినీ స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి చిత్ర నిర్మాణంలో అనేక అంశాలను నేర్చుకున్నారు. తండ్రి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు సిఎస్ రావు గారు. తమిళంలో వారు దర్శకత్వం వహించిన తొలి సినిమా పొన్ని, ఇక తెలుగులో అయితే శ్రీకృష్ణ తులాభారం వారి తొలి చిత్రం. వినోదం, ఆకట్టుకునే కథాంశం, మంచి సంగీతం, సాహిత్యం, కుటుంబ విలువలు ఉండే సినిమాలను అందించారు సిఎస్ రావు గారు.

0: మంచి మనసుకు మంచి రోజులు చిత్రం నుండి ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:16 దాటి 18 సెకండ్లు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బీఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం దిగ్గజ దర్శకులైన సిఎస్ రావు గారిని. మరి మంచి అభిరుచి ఉన్న దర్శకులుగా స్పీడ్ డైరెక్టర్ అనే పేరుండేది అప్పట్లో చిత్తజలు శ్రీనివాసరావు గారికి. స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని వారు స్వయంగా నటించి చూపించేవారట. ఒక్కసారి ఎవరైనా నటీనటులు స్క్రిప్ట్ లోని సన్నివేశాన్ని మర్చిపోతే ఆయనే వెనకుండి ప్రతి డైలాగ్ ని ప్రాంప్ట్ చేసి చెప్పేవారట. అప్పట్లో వారిని ఏకచంతాగ్రాహి దర్శకులుగా కూడా పిలిచేవారట ఈ సిఎస్ రావు గారిని. 1960వ సంవత్సరంలో వచ్చిన సినిమా శాంతి నివాసం. ఈ సినిమా ఎందరో నటీనటులకి సాంకేతిక వర్గ నిపుణులకి ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో పాలగుండి పద్మరాజు గారి నాటకం ఆధారంగా వచ్చిన శాంతి నివాసం నిజంగానే ఎందరికో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. మరి ఆ సినిమా నుండి ఒక మంచి పాట

చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు,

0: పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని చేసుకుంటున్నాం. పౌరాణిక చిత్రాలు, జానపద కథలు, కుటుంబ నేపథ్యాలు, సామాజిక ఇతివృత్తాలు, ఇలా విభిన్న కథలతో తనదైన ముద్ర వేశారు శ్రీనివాసరావు గారు. 35 సంవత్సరాల శ్రీని ప్రస్థానం. తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం,

కంచుకోట సినిమాలో జానకమ్మ సుశీలమ్మ ఇద్దరూ కలిసి జుగల్బందిగా నువ్వా నేనా అన్నట్టు పాడిన పాట అది. కంచుకోట సినిమా నుండి విన్నారు. మరి తెలుగులో 50 సినిమాలు అందరూ అగ్రహీరోలతో పనిచేశారు సిఎస్ రావు గారు. విశేషంగా చెప్పుకోవాలంటే అకినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారితో చాలా ఎక్కువ సినిమాలు పనిచేశారు. దాదాపు 50% సినిమాలు, వాళ్ళ దర్శకత్వం వహించిన 50% సినిమాలు వీరిద్దరితోనే చేయడం విశేషమనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారితో 18 నుండి 20 సినిమాలు, ఇక అక్కినే నాగేశ్వరరావు గారితో 7 సినిమాలకి దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు గారికి గురుతుల్యమైన కేవి రెడ్డి గారితో పాటు సిఎస్ రావు గారు టేకింగ్ అంటే చాలా ఇష్టపడేవారట. ఎంతో ఆత్మీయంగా బ్రదర్ అని పిలుస్తూ వారితో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు తారక రామారావు గారు మరియు సిఎస్ రావు గారు, శ్రీనివాసరావు గారు అన్నమాట.

0: జీవిత సత్యం చెప్పే పాట అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ ఆలపించారు నిండు సంసారం చిత్రానికి.
1: పూల సౌందర్యంతో, ఆడపడుచుల ఆనందంతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. మరి వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లవకుశ ప్రస్తావం లేకుండా ఎట్లా? 1963 వచ్చిన లవకుశ ఒక అజరామర దృశ్య కావ్యం. ఆ చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో తండ్రి కుమారులైన పుల్లయ్య గారిని, సిఎస్ రావు గారిని ద్వయాన్ని చిరస్థాయిగా నిలబెట్టింది లవకుశ చిత్రం. 1934 సి పుల్లయ్య గారి దర్శకత్వంలో లవకుశ తీస్తే మళ్లీ అదే పేరుతో ఆయనే 1958 మొదలుపెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల, అది ఆయన అనారోగ్యం కారణం వల్ల, మధ్యలో ప్రొడక్షన్ ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అదే పేరుతో మళ్ళీ 1963 సిఎస్ రావు గారు, సి పుల్లయ్య గారు కలిసి దీనిని తొలి తెలుగు గేవా చిత్రంగా అత్యద్భుతంగా తెరకెక్కించారు. 1958 మొదలుపెట్టిన లవకుశ వారి అనారోగ్య కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే 8,000 అడుగుల షూటింగ్ అయిపోయిందిట. మరి మిగిలిన చిత్రాన్ని పుల్లయ్య గారేమో బిఎన్ రెడ్డి గారిని పిలిచి మీరు పూర్తి చేయండి అంటే, నేనెందుకు, మీ అబ్బాయి అద్భుతంగా సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆ బాధ్యతను సిఎస్ రావు గారికి అప్పగించారట బిఎన్ రెడ్డి గారు. తండ్రి సృష్టించిన ఆశ్రమ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా రాజభవనంలో ఉండే భావోద్వేగాలను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాసరావు గారు. లవకుశను ఒక అజరామర దృశ్య కావ్యంగా మార్చారు. జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది లవకుశ చిత్రం. అది ఈనాటికి కూడా ప్రతి తెలుగు నాట, ప్రతి తెలుగు ఇంటిలో లవకుశ అంటే ఒక అజరామరమైన గుర్తు. అంతే కదా, మరి లవకుశ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అప్పట్లో లవకుశ సినిమా విడుదలయ్యాక చాలా మంది సిఎస్ రావు గారి దగ్గరికి వచ్చి సన్మానం చేస్తామంటే వచ్చిన వారందరికీ నాన్నగారికి కొడుకుగా పుట్టడమే పెద్ద సన్మానం అని ఎంతో వినయంగా చెప్పేవారట సిఎస్ రావు గారు.
2: ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం, అదే మన సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. స్టూడియోలో సమయం పరిగెట్టేస్తోంది, 11:35 దాటి 20 సెకండ్లు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ఏకవీర. ఆ ఏకవీర ఆధారంగా వచ్చిన సినిమానే

69లో వచ్చింది ఏకవీర సినిమా. అప్పట్లో ఒక టాక్ నడిచేది, మల్లీశ్వరి చిత్రం తర్వాత అంతటి క్లాసిక్ ఈ ఏకవీర సినిమా అని చెప్పుకునేవారు సినీ విశ్లేషకులు. కొన్ని కారణాల చేత కమర్షియల్గా విజయవంతం కాకపోయినా ఏకవీర ఎప్పుడు ఒక మాస్టర్ పీస్ సినిమానే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ సినిమాతోనే తొలిసారిగా మాటల రచయితగా మనకి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఆయన అందించిన సంభాషణలు, కవిత్వ శైలి ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. అయితే శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానంలో వారికి అత్యంత తృప్తినిచ్చిన, సంతృప్తినిచ్చిన చిత్రాలు ఏవి అని అడిగితే రెండు అని చెప్తారట. ఒకటి లవకుశ, రెండు ఏకవీర. మరి ఏకవీర చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల మాస్టర్ పాడిన అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. అప్పట్లో సిఎస్ రావు గారిని సినిమా సక్సెస్ రావు అని కూడా పిలిచేవారట. ఎందుకంటే వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలైనా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో వారు పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. మనం గమనిస్తే అద్భుతమైన పాటలు కదా. ఇక సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు ఘంటసాల మాస్టర్ గారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది అని ఎప్పుడూ చెప్పేవారు. లవకుస చిత్రంలో ఉదాహరణకు చూస్తే పద్యాలు, పాటలు దశాబ్దాలు దాటినా నేటికి తెలుగువారి ఇళ్లలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఇక ఇంకొక విశేషంగా చెప్పుకోవాలంటే తొలిసారిగా హిందీ సంగీత దర్శకులు శంకర్ జయకిషన్తో జీవిత చక్రం సినిమాకి స్వరాలాపన చేయించి ఒక సంచలనం సృష్టించారు అప్పట్లో సిఎస్ రావు గారు. మరి ఆ గమ్మత్తైన పాట మీ అందరి కోసం.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇక సిఎస్ రావు గారు చిత్తజల శ్రీనివాసరావు గారి దర్శకత్వ శైలి గురించి తప్పకుండా చెప్పుకోవాల్సింది. బిఏ లిటరేచర్ చదివిన ఆయనకు కథపై, భాషపై అత్యద్భుతమైన పట్టుండేదట. సెంటిమెంట్, మానవీయ సంబంధాలను చాలా సహజంగా ఆవిష్కరిస్తూ ఎంతో పగడ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమాలను అందించేవారు. ఆయన కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడు, రచయిత కూడా. పాత్రికా రంగంలో కూడా వారు ఎంతో విశేషమైన సేవలను చేశారు. కేవలం పౌరాణికాలే కాకుండా సాంఘికాల్లోనూ, ముఖ్యంగా సమాజానికి అద్దం పట్టే కథలను అందించారు. అలాగ వచ్చిందే 1970 దేశమంటే మనుషుల చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా అందుకున్నారు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
2: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
2: ఐఎస్ఐ మార్క్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
3: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
2: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
3: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
2: భద్రతను నిర్ధారిద్దాం,
3: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
2: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఈఎసి ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి

0: వినుచున్నారు రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సిఎస్ రావు గారికి, ఆదుర్తి సుబ్బారావు గారికి ఒక ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. ఎందుకంటే 1948 వచ్చిన కల్పన చిత్రానికి సిఎస్ రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేశారట. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఎప్పుడైనా ఆదుర్తి గారికి ఏ అవసరం వచ్చినా లేదా సిఎస్ రావు గారికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉండేవారట. కానీ 1976 ఆదుర్తి సుబ్బారావు గారి మరణంతో ఆగిపోయిన మహాకవి క్షేత్రయ్య ఆ సినిమాని తన స్నేహితుడికి గుర్తుగా సిఎస్ రావు గారు పూర్తి చేశారట. ప్రతి సినిమాకి నేనున్నాను, అండగా ఉన్నాను అంటూ నిలిచేవారట సిఎస్ రావు గారు. యాదృచ్ఛికమైన కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మరి మధ్యలో ఆగిపోయిన 2 సినిమాలకి దర్శకత్వం వహించారు, అదే లవకుశ మరియు మహాకవి క్షేత్రయ్య.

0: బంగారు గాజుల చిత్రం నుండి అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉంటుందో చెప్పే అందమైన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: అలాంటి అందమైన పాటలు వింటుంటే అసలు సమయం తెలియదు కదా. 11:55 దాటి 40 సెకండ్లు అయిపోయింది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇద్దరు సంగీత బ్రహ్మలు సాలూరి రాజేశ్వరరావు గారు, కేవీ మహాదేవన్ గారుల రేర్ కొలాబరేషన్, రేర్ కలయికలో 1980 వచ్చింది చుక్కల్లో చంద్రుడు సినిమా. ఆ సినిమాలో పాటలు కూడా బాగుంటాయి, పద్యాలు కూడా ఎంత బాగుంటాయో. ఇక అప్పట్లో ఎప్పటికీ తీరని కోరిక ఒకటి ఉండిపోయింది అని చెప్పేవారు సిఎస్.

అదేంటంటే తండ్రి సి పుల్లయ్య గారి కోరికని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నించారట. అదే అన్నమయ్య సినిమాని తీయాలని తొలిసారిగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారట, కానీ కుదరలేదు. ఆ సినిమాని తర్వాత రాఘవేంద్ర గారు తెరకెక్కించారు, మనందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు చిత్తజల శ్రీనివాసరావు గారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా నటించారు. తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చిన చిత్తజల శ్రీనివాసరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ సమయం 12:13 అవుతోంది. అమృత గీతంలో తర్వాత వస్తున్న పాట మరణ మృదంగం చిత్రం అందరికీ గుర్తునే ఉంటుంది. మరణ మృదంగం సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారి కళ్ళ నుండి జాలువారిన కరిగిపోయాను కర్పూర వీణల అనే పాట ప్రేమికుల మనసులు ఒకదాంట్లో ఒకటి ఎలా లీనమైపోతాయో అద్భుతంగా వర్ణించారు వేటూరి సుందరరామూర్తి గారు. ఒక దగ్గర మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా అంటూ పాడితే తొలి ప్రేమలో స్వచ్ఛతను ఆరాటాన్ని కర్పూర వీణ, వంశధార, సంధ్య వెన్నెల లాంటి పదాలతో ఎంతో అందంగా ఒడిసి పట్టి మరీ రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. నువ్వే నా ధ్యాస, నువ్వే నా భాష అంటూ ప్రేసి వర్ణించే ఆ ప్రేమగీతం ఇప్పుడు వినేద్దాం అమృత గీతం కార్యక్రమంలో.
3: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
4: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
3: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
4: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:19 దాటి 35 సెకండ్లు. 1995 దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సొగసు చూతరమ. ఈ సినిమాలో పాటలు ఎంతో రమణీయంగా ఉంటాయి. భరద్వాజ్ గారు అందించారు సంగీతాన్ని. ఈ సినిమాలో ఒక పాట సీతాకోక చిలకలమ్మ, లేలేత చిగురాకునమ్మ, పారాడు పాపాయినమ్మ, పొంగి పారేటి సెలయేరునమ్మ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఆడపిల్లను రంగురంగుల సీతాకోక చిలకలతో, పచ్చని లేలేత చిగురాకులతో, గలగల పారే సెలయేరులతో పోల్చారు. ప్రకృతిని, స్త్రీతత్వాన్ని, అమ్మతనాన్ని ముడిపెడుతూ ఆయన రాసిన ఈ పాటలో ఎక్కడా పెద్ద పెద్ద కఠినమైన గ్రాంధిక పదాలుండవు. పుత్తడి బొమ్మ, పోత్రిళ్ళు, ముద్దుగుమ్మ వంటి అచ్చ తెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యేలా సిరివెన్నెల గారి కలం గొప్పతనం చెప్పుకోవాల్సిందే. మరి ఆ పాట మీ అందరికోసం.

అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో అమృత గీతంలో చివరిగా వస్తోంది స్వయంవరం చిత్రంలో భువనచంద్ర గారి అక్షరాల్లో అందానికి ప్రేమతత్వానికి వందే మాత్రం శ్రీనివాస్ గారి అమృతతుల్యమైన స్వరాలు చిత్రమ్మ గానం. ఒక యువతి తన మనసులోని ప్రేమను బయటకు చెప్పలేక దాచుకోలేక మధురమైన తడబాటను అంతర్మదనాన్ని భువనచంద్ర గారు అత్యంత ప్రాప్తియుక్తంగా అందమైన పదాలతో అందించారు. ప్రేమలో పడ్డాక ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. చెప్పడానికి ఎన్నో మాటలున్నా పెదవులపై కేవలం మౌనమే వచ్చి కూర్చుంటుంది అంటున్న ఆ పాట వినేద్దామా?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని

0: శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి, మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్, ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక, సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో, 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతి నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's act-east policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation, and we align these approaches through ASEAN-led mechanism. Our act-east policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty, and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో

0: పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్ తయారీ తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్ కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
1: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process, and making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు $10 trillion జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు $70 trillion పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 20 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మన చిన్నతనంలో అమ్మమ్మ నానమ్మలు చెప్పే మాట గుర్తు చేసుకోవాలి ఒకసారి. రా, ఈ ఆకుకూర తిను, బలం వస్తుంది, చదువు బాగా వస్తుంది, బుద్ధి పెరుగుతుంది అనేవారు కదా. ఆ మాట కేవలం పెద్దల మాటే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు, ఏంటి అంత ప్రత్యేకం? ఆకుకూరలు నిజంగానే మన శరీరానికి, మెదడుకి, గుండెకు అంత బాగా పనిచేస్తాయా? అన్ని పోషకాలను అందిస్తాయా? అవును అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఆకుకూరలు వాటిలో

ఏ ఏ పోషకాలుంటాయి, రోజు తింటే ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా తినాలి, రోజువారీ జీవితంలో ఎలా చేర్చుకోవచ్చు చెప్పుకుందాము ఈ పాట తర్వాత.

ఆకుకూరలు ప్రకృతి మనకిచ్చిన సూపర్ ఫుడ్, పోషకాల గనులు, న్యూట్రిషనల్ పవర్ హౌసెస్ అంటారు నిపుణులందరూ. పాలకూర, తోటకూర, గోంగూర, మునగాకు, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో రకాలు. అసలు ముందుగా ఎందుకు ఇవి సూపర్ ఫుడ్స్ అంటారు? ఎందుకంటే ఇవి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలిపి ఒకే చోట దొరుకుతాయి. అంటే ఆల్ ఇన్ వన్ లా అన్నమాట. ఇక రోజు ఒక చిన్న గిన్నె ఆకుకూర తింటే మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకున్నట్టే అంటున్నారు వైద్యులు. వావ్, అవునా అనిపిస్తోంది కదా? అవును. మరి ఏ విటమిన్లుంటాయి ఈ ఆకుకూరల్లో, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఇక ముందుగా అసలు ఆకుకూరలో ఏ ఏ విటమిన్లు ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం. విటమిన్ ఏ, దీనే బీటా కెరోటిన్ అని కూడా అంటారు. కంటి చూపు, చర్మం, రోగ నిరోధక శక్తికి అవసరం. రాత్రిపూట చూపు తగ్గడం కంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది. మనం చిన్నతనంలో గమనిస్తే ముఖ్యంగా తోటకూర, బొప్పాయి ఇలాంటివి తింటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అని మన స్కూల్లో కూడా పదే పదే చెప్పేవారు కదా. మరి అలాంటి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఈ ఆకుకూరలో. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అంతేకాదు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, గాయాలు త్వరగా మానడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇక ఆకుకూరలో ఉండే మరొక ముఖ్యమైన విటమిన్ విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకుకూరలు విటమిన్ కేకి అత్యంత ప్రధానమైన వనరుట. ఇంకొక విటమిన్ ఏంటంటే విటమిన్ B9, దాన్నే ఫోలేట్ అని కూడా అంటారు. కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అవసరం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పిండం పెరుగుదలకు ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది అంటున్నారు వైద్యులు. ఈ ఆకుకూరలో ఫోలేట్ కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అత్యవసరం. అందుకనే పదే పదే చెప్తున్నారు గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమని. ఎందుకంటే పిండం ఎదుగుదలకు ఇది ఎంతో సహాయపడుతుందట. ఇక ఇతర బి విటమిన్లు శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకి, మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయట. ఇవి క్లుప్తంగా చూసుకుంటే ఆకుకూరల్లో ఉండే విటమిన్లు. మరి ఆకుకూరల్లో ఉండే ఖనిజాలు ఏంటేంటి ఈ పాట తర్వాత చెప్తాను.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా? ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: ఆకుకూరల్లో విటమిన్లతో పాటు బోలెడన్ని ఖనిజాలు ఉంటాయి, అంటే మినరల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని క్లుప్తంగా చూస్తే ఇనుము రక్తహీనత నివారణకు, మన శరీరంలో ఆక్సిజన్ బాగా రవాణాకి అవసరం పడుతుంది. ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత ప్రమాదం 60-70% తగ్గుతుంది.

అంటున్నారు వైద్యులు. ఇక కాల్షియం, ఎముకలు దంతాలకి బలాన్ని ఇచ్చే కాల్షియం ఆకుకూరలో పుష్కలంగా ఉంటుంది. అందుకనే శరీరానికి బాగా అవసరమయ్యే ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎముకలు బలంగా ఉండి అసలు ఎలాంటి కాళ్ళు నొప్పులు సమస్యలు కూడా రావు అని చెప్తున్నారు. ఇక ఇంకొక ముఖ్యమైన ఖనిజం ఏంటంటే పొటాషియం. ఇది రక్తపోటు నియంత్రణకి, గుండెను ఆరోగ్య

ఉపయోగపడుతుంది. ఇవన్నమాట క్లుప్తంగా చెప్పుకుంటే విటమిన్లు, ఖనిజాలు, ఇవి ఆకుకూరలో ఉండే ఖనిజాలు. మరి ఇక ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలతో పాటు మరికొన్ని అత్యవసర పోషకాలు కూడా ఉన్నాయి. అదే ఫైబర్. ఆకుకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మనం గమనిస్తే గ్రామాల్లో కూడా మలబద్ధకానికి, మలబద్ధకం ఉంది అని ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆకుకూర ఇగురు కానీ, ఆకుకూర పప్పు కానీ తినమని పదే పదే వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఆకుకూరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది, కడుపు నిండినట్లుగా అనిపించడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇంకా ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైట్రోన్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఇలా చాలా రకరకాల పోషకాలు కూడా ఉంటాయన్నమాట. మరి ఒక పాట విందాము, పాట తర్వాత ఏ ఏ ఆకుకూరలు ఎలా ఉపయోగపడతాయి మాట్లాడుకుందాము.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఆకుకూరలు రోజు సుమారు 1 నుండి 1.5 సర్వింగ్స్ తీసుకుంటే వారిలో టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఇక ఏ ఆకుకూరలో ఏమేమి ఉంటాయో మాట్లాడుకుందాం అన్నాను కదా. దానికన్నా ముందు ఆకుకూరలు బరువు నియంత్రణకి ఎలా సహాయపడతాయి? ఎలా సహాయపడతాయంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వీటిలో ఎక్కువ నీటి శాతం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తినాలనే యోచన కూడా ఉండదు. తినకుండా కూడా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు. మన తెలుగు ఇళ్లలో ఆకుకూరల వాడకం ఇది మన సంస్కృతిలో ఒక భాగమనే చెప్పాలి. మన సాధారణంగా అందరిళ్లలోనూ చూస్తే ఆకుకూర అన్ని రకాలుగా వండుకుంటాం. పాలకూర పప్పు, తోటకూర ఇగురు, గోంగూర పచ్చడి, మునగాకు వేపుడు, మునగాకు పప్పు. అబ్బా, వింటుంటేనే నోరు ఊరుతుంది కదా.

ఇక బచ్చలి కూరపప్పు, మెంతికూర పప్పు, మెంతికూర అన్ని కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర, పుదీనా, ఇక కరివేపాకు, వీటితో చట్నీలు, ఇవి కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా పోషక నిధులు ఈ ఆకుకూరలు. ఒక చిన్న సలహా, మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఒక చిన్న సలహా ఏంటంటే, వారంలో కనీసం 4 నుండి 5 రోజులు వేర్వేరు ఆకుకూరలు వాడండి. ఒకే రకం కూర కాకుండా రోజుకో రకం కూర, ఆకుకూరను ఆహారంలో చేర్చుకోండి, మీకే తేడా తెలుస్తుంది. మరి ఒక పాట విందాం. పాట తర్వాత ఈ ఆకుకూరలు ఎలా వాడాలి, ఆకుకూరలు వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి మాట్లాడుకుందాం.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసి అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: కొన్ని సూచనలు తీసుకొని ఆకుకూరలు వాడాలంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మట్టి, ఇసుక, ధూళి మట్టిలో పండడం వల్ల మట్టి, ఇసుక, ధూళిని తొలగించే వాడుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, పళ్ళు పాడవడం, మన గట్ హెల్త్ పాడవడం జరుగుతుంది అని అంటున్నారు. ఇంతేకాదు, ఆకుకూరల మీద పురుగుల మందుల అవశేషాలు అంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి వాడుకోవాలట. చల్లటి నీటిలో కనీసం కొన్ని నిమిషాలైనా కడిగి వాడుకుంటేనే ఆ అవశేషాలన్నీ పోయి మనకి ఆరోగ్యం చేకూరుతుంది అంటున్నారు. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, కానీ దానికి సహాయపడే శక్తి మాత్రం ఈ ఆకుకూరలో ఉంది అంటాను నేను. మరి ఏ ఆకుకూరలో ఏమేమి ఉన్నాయి, ఏ ఏ పోషకాలున్నాయి చెప్తానన్నాను కదా. ఇక పాలకూర, పాలకూరలో ఆక్సిలేట్స్, ముఖ్యంగా పాలకూరలో చూస్తే విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అంటున్నారు వైద్యులు. పాలకూరలో ఉండే ఎంజైమ్స్ కంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటి సమస్యలు రాకుండా కాపాడుతున్నారు. కాకపోతే పాలకూరలో ఉండే ఆక్సిలేట్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సమస్య కావచ్చు. కాబట్టి విపరీతంగా తినకుండా మితంగా తినడం మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తప్పనిసరిగా మీ పర్సనల్ డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే ఇలాంటి తగు మోతాదులో కాకుండా ఆకుకూరలు తినాలని కూడా సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇక మునగాకు, మునగాకంటే సాధారణంగా మనందరి పెరట్లోనూ కనిపించే చెట్టే.

తెలియని నిజాలేంటంటే మునగాకు పొడిలో ఇనుము శాతం దాదాపు పాలకూర కన్నా 25 రెట్లు శాతం ఎక్కువ ఉంటుందిట. అందుకనే మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రెట్లు శాతం ఎక్కువ ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. తప్పకుండా మునగాకుని అందరూ తినాలి అని పదే పదే చెప్తున్నారు వైద్యులు. ఇక తోటకూర, తోటకూర ఆకుల్లో విటమిన్ కే అత్యంత సమృద్ధిగా ఉంటుంది. మీకు తెలుసా 100 గ్రాముల తోటకూరలో ఎంత ఎక్కువ శక్తి ఉంటుంది? రోజువారీ అవసరం కంటే చాలా ఎక్కువ విటమిన్ కే ఉంటుందిట. తోటకూరలో ఉండే కెరోటనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుని క్షీణించకుండా ఎలాంటి వ్యాధుల్ని రాకుండా కాపాడుతుందట. అందుకనే పదే పదే తోటకూరను తినమని కూడా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ఉందండి, బరువు నియంత్రణకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందిట తోటకూర. మరి ఒక పాట విందాం, పాట తర్వాత ఇంకా మిగతా ఆకుకూరలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో మాట్లాడుకుందాము.

ఇక గోంగూర, ఆహా గోంగూర అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది కదా. గోంగూరని మన నాన్ వెజ్లో కూడా కలుపుకొని రకరకాల ప్రయోగాలు రకరకాల రుచులతో మనకు అందుబాటులోకి కూడా ఉన్నాయి. అయితే గోంగూర కూడా కొంతమందికి నిషిద్ధం అంటున్నారు. అసలు గోంగూరలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం, ఆ తర్వాత ఎవరికి నిషిద్ధమో చెప్తాను. గోంగూరలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జలుబు, ఇన్ఫెక్షన్ నుండి రక్షణనిస్తాయి. గోంగూర పచ్చడి రుచికి మాత్రమే కాదు లివర్ హెల్త్, జీర్ణక్రియ కూడా మంచిది. మరి గోంగూర ఎవరు తినకూడదు? ఎవరు తినకూడదు అంటే గోంగూరలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు మీ పర్సనల్ డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే గోంగూరను తినమంటున్నారు పోషకాహార నిపుణులు. బచ్చలి కూర, బచ్చలి కూర ఏడాది పొడవునా దొరుకుతుంది. సాధారణంగా మన ఇంటి పెరట్లో అతి సులువుగా లభ్యమయ్యే ఆకుకూర బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ ఏ, సి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త పాటించి మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి అని అంటున్నారు. ఇక మెంతికూర, మెంతికూర తినని వారు ఉండరేమో. మెంతికూరలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయట. అందుకే ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు వైద్యులు. మెంతికూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు సహాయపడి రసాయనాలు కలిగి ఉండి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందట. డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. మెంతికూర పాలిచ్చే తల్లులకు పాలు పెరగడానికి సహాయపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. ఇక కొత్తిమీర, కొత్తిమీర లేని వంట అసలు ఊహించుకోలేం కదా. ఎంత బాగుంటుంది కొత్తిమీర వాసన, కొత్తిమీర ఆ రుచి.

అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులు రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకులు భోజనం తర్వాత తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందిట. గ్యాస్, అజీర్తి తగ్గుతుందంటున్నారు వైద్యులు. కాకపోతే కొత్తిమీర ఆకులు కూడా భారీ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో, అంటే డీటాక్స్ చేయడంలో కూడా సహాయపడతాయట. కొత్తిమీర పక్కనే వస్తోంది పుదీనా. పుదీనా లేకుండా ఎలా చెప్పండి? పుదీనా పచ్చడి, పుదీనా పులావ్, ఆహా ఎంత బాగుంటుంది. అన్నీ ఏం చేసినా కూడా మంచి సువాసనతో పుదీనా వేస్తేనే ఆ వంటలు ఘుమఘుమగా ఉంటాయి కదా. పుదీనా ఆకులు మన పొట్టలోని జీర్ణ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తాయట. భోజనం తర్వాత పుదీనా టీ తాగడం జీర్ణక్రియకు ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. పుదీనాలోని మెంథాల్ తలనొప్పిని, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

0: మనం గమనిస్తే ఊళ్ళలో చిన్నప్పుడు మన బామ్మలు మన నాయనమ్మలు చెప్పేవారు కదా, కాస్త కషాయం చేసుకొని పుదీనా ఆకులు వేసుకొని కొంచెం అల్లం వేసుకొని వేడివేడిగా తాగితే ఎలాంటి దగ్గు జలుబు అయినా తగ్గిపోతుంది అని బామ్మలు చెప్పేవారు. అదే మన ఇంటి వైద్యం అన్నమాట, మన పెరటి వైద్యం. ఇక ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆకుకూరలు తినేటప్పుడు ఎలా తినాలి అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మామూలుగా ఎలాగ పెడితే అలాగ తింటే ఆకుకూరల నుండి వచ్చే పోషకాలు పూర్తిగా 100% మనకి అబ్జార్బ్ అవ్వు అని చెప్తున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి, ఎలా తినాలి?
1: హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ హైటెక్స్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ జీడీపీకి తెలంగాణ ప్రస్తుతం 5% తోడ్పాటును భవిష్యత్తులో 10% పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
2: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ఆలోచన. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2025లో తెలంగాణ రైజింగ్ 2047

0: గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను డెడికేట్ చేయడం జరిగింది డిసెంబర్ 7th, 8th and 9th in 2025.
1: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా అరగంట పాటు సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రాధాన్యంపై చర్చించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మండల, గ్రామ స్థాయిల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 7448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి అంగన్వాడీ భవనాల నిర్మాణాలను నవంబర్ 19 నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట వాటిని రద్దు చేయాలని సూచించారు. ఎలినినో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో జరిగిన శ్రీకృష్ణారావు స్మారక సొసైటీ వార్షిక పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ సేవలు అందించిన 22 మందికి అవార్డులు, బంగారు పతకాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన షెడ్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లుంబిని దీక్ష భూమిలో 10 లక్షల రూపాయలతో నిర్మించే షెడ్తో రానున్న రోజుల్లో వివిధ రకాల సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జిల్లా సీఈఓ, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెరుగైన పనితనంతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎలినినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్దంగా కష్టపడి పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలను గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆడబిడ్డలంతా సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్ముల చుట్టూ ఆడిపాడారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకగా హనుమకొండలోని రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని డిఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, బేగంపేటలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. బీజేవైఎం నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో అమ్మవారిని దర్శించుకుంటూ దాండియా వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ప్రియాంక స్పందిస్తూ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల డిపిఆర్లను 10 రోజుల్లోగా సమర్పిస్తామని

0: తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడిఓసీ సిబ్బంది, రెవెన్యూ, పౌర సరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏదుల్లా, పాలమూరు నీటి కేటాయింపులపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎలినీనో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి బౌద్ధ మహాస్థూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కంబోడియా దేశాల బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు. ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. 4.26 కోట్ల రూపాయలతో నీలకొండపల్లిని ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నిపుణులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కూర్చుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలకు అవకాశం లభిస్తుందని ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ప్రొఫెసర్ హిడయటో మియాకే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ పంచాయతీ ప్రణాళికలో కరీంనగర్ జిల్లా కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని సాధించారు. సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా జరిగిన ఈ పోటీలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఇది రెండవసారి. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సిసిఎంబి పరిశోధనలో తేలింది. ఎంఏవిఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మిని. ఒక సాధారణ వలస కూలీ కుటుంబం నుండి ప్రపంచం గర్వించే నోబెల్ శాంతి పురస్కారం వరకు సాగిన అసాధారణ ప్రయాణం వారిది. ఒకప్పుడు కోర్టు గడప దాటకూడదు అనే ఆంక్షలు విధించిన స్థాయి నుండి మానవ హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేసిన కృషికి గాను 85 ఏళ్ల వయస్సులో ప్రతిష్టాత్మకమైన 2026 సంవత్సరం

రాష్ట్రానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు నవనీతం నవి పిళ్ళై గారు. పేదరికం నుండి ప్రపంచశాంతి నోబెల్ అందుకునే వరకు ఎంతో స్ఫూర్తిదాయకమైన వారి ప్రయాణ విశేషాలు మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: భద్రాచలం చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రాలు పించిన పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్, సంగీతం వందేమాత్రం శ్రీనివాస్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16 అక్టోబర్ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకొని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-2408852, 0402-2408852, 0402-2908952, 0402-2908952. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న నవీ పిల్లే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1941 సంవత్సరం సెప్టెంబర్ 23 దక్షిణాఫ్రికాలో డర్బన్లో తమిళ భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు నవీ పిళ్ళే గారు. నవీ పూర్వీకులు భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. తాతగారు అప్పట్లో ఒక చెరుకు తోటలో పనిచేసేవారట. ఇక నవీ పిళ్ళే గారి తండ్రి ఒక బస్ డ్రైవర్, సాధారణ కుటుంబం. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష ఉండేది. చర్మం, రంగు, వంశపారంపర్యమైన నేపథ్యం ఆధారంగా ప్రజలు ఎక్కడ నివసించాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ప్రజాస్థలాలను ఉపయోగించాలి అన్నది నిర్ణయింపబడేదిట. అలాంటి పరిస్థితుల్లో పెరిగారు నవీ పిళ్ళే గారు.

గమ్యం సినిమానికి రంజిత్ ఆలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:32 అవుతోంది. నవి పిళ్ళయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నవి పిళ్ళయ్య గారికి అన్యాయం అనేది పుస్తకాల్లో చదివే విషయం కాదు, అది తన చుట్టూ కనిపించే వాస్తవం. అవును, నిజంగా అన్నింటినీ అనుభవించారు ఆవిడ. వివక్ష, విభజన, అవకాశాల్లో అసమానత, ఇవన్నీ ఆమె చిన్నతనంలో చూసిన బాధాకరమైన పరిస్థితులు. చదువుకోవడానికి డబ్బులు లేవు, ఎలా చదువుకోవాలో తెలీదు, కానీ బాగా చదువుకోవాలనే ఇష్టం, సంకల్పం. ఎక్కడ చదువుకోవాలో తెలీదు, కాకపోతే డర్బన్లో ఉన్న కొందరు భారతీయులు ఆమె చదువు కోసం విరాళాలు అందించారు. ఆ అందించిన విరాళాలతోనే నాటల్ విశ్వవిద్యాలయంలో చేరిపోయారు నవి పిళ్ళయ్య. 1963 బిఏ పట్టాతో పాటు 1965 న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఎంతో సంకల్పంతో కష్టపడి చదివారు. చదువులో రాణించి హార్వర్డ్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో లా డాక్టరేట్ సంపాదించారు. ఈ పరిస్థితి మారాలి, మార్చాలి అనే ఒకే ఒక సంకల్పం. దానికి నవి పిళ్ళయ్య చేతిలో ఉన్నది ఒక న్యాయ పట్టా. అదొక్కటే కాదు, వెనక్కి తక్కకూడదనే దృఢ నిశ్చయం. మరి ఆ తర్వాత ఆ నిశ్చయంతో వారు ఎలా సాగారు, వారి ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యువా చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో కార్తీక్ తో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చదువు పూర్తయ్యాక అన్యాయానికి గురవుతున్న తన దేశ ప్రజల కోసం లాయర్ కోర్టు తొడిగారు నవి పిళ్ళై. 1967 దక్షిణాఫ్రికాలో నాటల్ ప్రావిన్స్ లో సొంతంగా లా ప్రాక్టీస్ ని, న్యాయశాస్త్ర ప్రాక్టీస్ ని ప్రారంభించారు. ఒకప్పుడు ఆమె కోర్టులో అడుగు పెట్టడానికి కూడా స్థానం లేదు అని జడ్జి ఛాంబర్లో కూడా రానివ్వలేదట. అలాంటి పరిస్థితి నుండి ఆమె భర్త కోసమే కోర్టులో మొదటి పోరాటం చేశారు నవి. అవును, నవి పిళ్ళై భర్త గ్యాబీ పిళ్ళై వారు కూడా ఈ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో 1971 ఆయన కోసం ఒక భార్యగా, న్యాయవాదిగా కోర్టులో అసాధారణ పోరాటం చేసి విజయం సాధించారు ఈ మహిళా శక్తి. అంతేకాదండి, నెల్సన్ మండేలా, ఇతర నాయకులు రాబిన్ ఐలాండ్ జైల్లో ఉంచినప్పుడు వారి కోసం, వారికి కనీస మానవ హక్కుల కోసం వాదించి 1973 చారిత్రాత్మక విజయం సాధించారు నవి పిళ్ళై.

నవీ పిళ్ళై గారు కూడా తన జీవితాన్ని ప్రజలకి అంకితమిచ్చేశారు. నవీ పిళ్ళై ప్రయాణం 1973 చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆగిపోలేదు. అక్కడితో ఆగిపోలేదు, ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1995 దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనే స్వయంగా నవీ పిళ్ళై గారిని దక్షిణాఫ్రికా హైకోర్టు మొదటి మహిళా జడ్జిగా నియమించారు. విద్య ఒక జీవితాన్ని ఎలా మార్చగలదో చెప్పే స్ఫూర్తిదాయక కథ నవీ పిళ్ళై గారిది. ఎన్నో ఏళ్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 6 ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్గా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణలో నవీ పిళ్ళై గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఒక్కసారి మనం ఇదంతా గమనిస్తే ఎక్కడ డర్బన్ నుండి హేగ్ అంతర్జాతీయ కోర్టు వరకు, దక్షిణాఫ్రికా న్యాయస్థానాల నుండి ఐక్యరాజ్యసమితి వరకు సాగిన వారి ప్రయాణం అద్వితీయం, అమోఘం, అపూర్వమని చెప్పాలి.

ఆకాశమే నీ హద్దుర చిత్రానికి సైంధవి ఆలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లబ్లో సమయం 1:48 అవుతోంది. నవి పిళ్ళై గారి ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లు, రాజకీయ దాడులు చాలానే ఉన్నాయి. కానీ నవి పిళ్ళై ఎప్పుడూ లొంగిపోలేదు. ఆమె నైతిక దిక్సూచి ఎప్పుడూ న్యాయం వైపే చూపించింది. 2026 నోబెల్ శాంతి బహుమతి వార్త అందినప్పుడు నవి పిళ్ళై జర్మనీలో న్యూరెంబర్గ్ న్యాయస్థానంలో ఒక కోర్ట్ రూమ్లో 600 మందితో ఉన్నారట. ఒకప్పుడు న్యూరెంబర్గ్ విచారణల పుస్తకాలు చదువుతూ న్యాయం గురించి కలలు కన్న ఒక విద్యార్థిని దశాబ్దాల తర్వాత నోబెల్ గౌరవాన్ని అందుకోవడం, ఆ కల వెనుక సంవత్సరాల చదువు ఉంది, ఎంతో కృషి ఉంది, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యం ఉంది, బాధితుల మాట వినే కరుణ ఉంది, అన్నిటికన్నా మించి చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయాలనే పట్టుదల ఉంది. ఈ గుర్తింపు తన ఒక్కరిదే కాదు, తాను సేవలందించిన అన్ని సంస్థలది, తనతో కలిసి పనిచేసిన అందరిది అంటారు నవి పిళ్ళై. సాహో నవి పిళ్ళై అనాలనిపిస్తోంది వారి కథ విన్నాక కదా. మరి ఒక మంచి పాట వారి కోసం సాహో అంటూ.

0: వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:53 దాటి 25 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 16 అక్టోబర్ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324-0852, 2324-0853, 2955-0923. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఒక బస్ డ్రైవర్ అమ్మాయి నుండి సమాజంలో కనీస గుర్తింపు లేని పరిస్థితుల్లో పుట్టిన ఒక చిన్నారి ఇవాళ ప్రపంచ శాంతిదూతగా నోబెల్ వేదికపై నిలబడగలిగారంటే దానికి కారణం ఆమె గుండెల్లో ధైర్యం, న్యాయంపై ఆమెకున్న నమ్మకం. మన జీవితాల్లో కూడా చాలామంది జీవితాల్లో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా మన కలల్ని నిజం చేసుకోవడం కోసం పోరాడితే విజయం సాధించడం తథ్యమని మరొక్కసారి నిరూపిస్తున్నారు నవి పిళ్ళై గారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 25 సెకండ్లు. మెలోడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేవైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 232408052, 232408053, 295559923 ఫోన్ నంబర్లు మరొకసారి 040 కోడ్ జత చేసి 2324085223 2945059520923. రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు విజయ డైరీ పాల ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మెలోడీ టైం వింటున్నారు. మరి ఈ రోజు మెలోడీ టైంలో మధురమైన పాటలు

అంటూ మన తెలంగాణ సంస్కృతి, మన హస్తకళ అయిన చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ మెలడీ కదా. అంతఃపురం చిత్రానికి చిత్రమ్మ ఇళయరాజా స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోలో సమయం 2:23 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి చేర్యాల హస్తకళ పెయింటింగ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం కదా. చేర్యాల హస్తకళ పెయింటింగ్స్ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన విశిష్టమైన జానపద కళారూపం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చిత్రకళకు జీఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంది. ఇటీవల చాలా రీసెంట్గా న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో 2026 సెప్టెంబర్ వరకు 16 రోజుల పాటు జరిగిన ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాంలో మన తెలంగాణ కళాకారులు ప్రతిభను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వయంగా అభినందించారు. ఇంతకీ ఎందుకు అభినందించడం, ఏముంది ఈ చేర్యాల పెయింటింగ్స్లో, దాని వెనుకున్న విశిష్టత అంతా మాట్లాడుకుందాం మన మెలడీ టైంలో మధురమైన పాటలు వింటూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం చిత్రలేఖ సినిమాకి రాజేష్ పాడిన ఈ పాట.

0: చంద్రలేఖ సినిమాకి రాజేష్ సుజాత ఆలపించిన పాట వినారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం సందీప్ చోత. మెలోడీ టైం వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16 అక్టోబర్ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085523, 2324085523, 2955092323. రేపు మధ్యాహ్నం 2:15 3 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో డాక్టర్ మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మెలోడీ టైం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో స్టూడియోల సమయం 2:31 దాటి 10 సెకండ్లు. చేర్యాల పెయింటింగ్స్, చేర్యాల హస్తకళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ అవార్డు పురస్కార గ్రహీత, ధనాలకోట కుటుంబానికి చెందిన ప్రసిద్ధ చేర్యాల కళాకారులు, వీళ్లే నకాశీ కళాకారులను కూడా అంటారు, వారి కుమారులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏ థీమ్తో పెయింటింగ్స్ని పెట్టారో తెలుసా? వికసిత్ భారత్ థీమ్ ఆధారంగా ఈ కళాకారులు వినూత్న శైలిలో చేర్యాల స్కూల్ పెయింటింగ్స్ని చేశారట. 5 అక్టోబర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా వచ్చిన సాంప్రదాయ జానపద కళాకారులను కలిసి పర్సనల్గా కంగ్రాచులేట్ చేశారట, అభినందిస్తూ సత్కరించారు మన తెలంగాణ కళాకారులను కూడా. ఈ 16 రోజులు రెసిడెన్సీలో కళాకారులు చేసిన వైవిధ్యమైన చేర్యాల చిత్రాలు ఇకపై రాష్ట్రపతి భవనంలో శాశ్వతంగా కొలువు తీరబోతున్నాయి. వీటితో పాటు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మధుబని, గోండ్, ఒడిశా పటాచిత్ర వంటి దేశంలో ప్రముఖ సాంప్రదాయ కళారూపాలతో పాటు తెలంగాణ మట్టికళ అయిన చేర్యాల పెయింటింగ్స్కి హస్తకళకి గుర్తింపు దక్కడం నిజంగా తెలంగాణ

0: దేవీపుత్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించిన పాట విన్నారు. రచన జొన్నవిత్తుల, సంగీతం మణిశర్మ. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు, ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955092 ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955093. రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మెలోడీ టైం వింటున్నారు. మరి చేరియాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు చేరియాల హస్తకళ వెనుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే, కథలు చెప్పే చిత్రకళ మన చేరియాల హస్తకళ. ఈ పెయింటింగ్స్ కేవలం అలంకరణ కోసం వేసేవి కాదు, ఇవి ఒక కథా ప్రవాహంలాగా సాగుతాయి. పూర్వకాలంలో జానపద కథకులు ఊరూరా తిరుగుతూ ఈ చిత్రపటాలను ప్రదర్శిస్తూ మన మహాభారతాన్ని, రామాయణాన్ని, దానిలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలని, ఇంకా స్థానిక పురాణ గాథలను పాటల రూపంలో కథలుగా చెప్పేవారట ఈ హస్తకళలను ప్రదర్శిస్తూ. అప్పటి దృశ్య శ్రవణ మాధ్యమం ఈ చేరియాల హస్తకళంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ చేరియాల చిత్రాల్లో రసాయన రంగులు అస్సలు ఉపయోగించారట. పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు వాడతారు. రాళ్ళు, ఆకులు, పూలు, చెట్లు, జిగురును ఉపయోగించి కళాకారులే స్వయంగా రంగులను తయారు చేసుకుంటారు. తెలుపు ఎలా తయారు చేస్తారో తెలుసా? అసలు కలర్స్ ఎలా వస్తాయంటే, తెలుపు రంగు కోసం సముద్రపు శంఖాల పొడి, నలుపు కోసం దీపం కాటుకను ఉపయోగిస్తారట. ఇక పసుపు రంగు కోసం పసుపు కొమ్మలు లేదా పసుపు రాళ్ళు, నీలం రంగు కోసం నీలిమందుని వాడతారట. మరి దీని వెనక అట్లా ఇంకా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి చేరియాల పెయింటింగ్స్ గురించి, చేరియాల హస్తకళ గురించి. వినాలంటే, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జోడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలోడీ టైం వింటున్నారు.

స్టూడియోల సమయం 2:47 దాటి 22 సెకండ్లు. మరి చేర్యాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ ఏ వేటిని జోడించి ఏ ఏ రంగులు తయారు చేస్తారో చెప్పుకున్నాం. మరి ఆ రంగులు వేయాలంటే క్యాన్వాస్ కావాలి కదా. ఈ చిత్రాలను వేసేందుకు క్యాన్వాస్ కూడా చాలా ప్రత్యేకంగా సిద్ధం చేస్తారట కళాకారులు. ఖాదీ కాటన్ బట్టకు చింతపిక్కల పొడి, శంఖం పొడి, మట్టి, జిగురు కలిపిన మిశ్రమాన్ని 3-4 సార్లు పూసి ఎండబెడతారట. దీనివల్ల ఆ బట్ట గట్టిగా మారి 100 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. అంతటి చరిత్ర మన చేర్యాల హస్తకళది. ఇక చేర్యాల చిత్రాలను చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాం దాని ఐడెంటిటీ, దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్. దాదాపు అన్ని చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ ఎరుపు రంగులో ఉంటుంది మీరు గమనిస్తే. దీనివల్ల ఆ ఎరుపు రంగు వల్ల బొమ్మలు చాలా స్పష్టంగా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. మరి బొమ్మల్లో వేసే ముఖాలకు వేసే పాత్రలు, వాటి వెనుక ఉన్న రంగులు వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

నిన్నే పెళ్లాడతా చిత్రానికి రాజేష్ పాడిన వండర్ఫుల్ మెలడీ విన్నారు. సంగీతం సందీప్ చోత, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలడీ టైం వింటున్నారు. మరి చేరియాల బొమ్మల్లో ముఖంలో ఆ పాత్రల వెనుక కొంత విశేషం ఉంది చెప్తానన్నాను కదా. మనం చేరియాల పెయింటింగ్స్లో హస్తకళ్ళలో బొమ్మల్ని గమనిస్తే బొమ్మల్లో పాత్రల ముఖాలు, ముఖ్యంగా కళ్ళు చాలా పెద్దవిగా చేపకళ్ళలా ఉంటాయి. ముక్కేమో కొనదేలి ఉంటుంది. కథలోని పాత్రల స్వభావాన్ని బట్టి రంగులు వాడతారట కళాకారులు. ఉదాహరణకి కృష్ణుడు లేదా రాముడు వంటి దేవుళ్ళకి వెయ్యాలి అంటే నీలం రంగు వాడతారట. అది రాక్షసుల్ని చూపించాలంటే ఆకుపచ్చ లేదా నలుపు రంగును వాడతారట. ప్రతి పెయింటింగ్ చుట్టూ మనం గమనిస్తే ఒక అందమైన బోర్డర్తో మరింత అందంగా కనిపిస్తుంది ఈ చేరియాల పెయింటింగ్. ప్రస్తుతం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చేరియాల గ్రామానికి చెందిన నకాషీ కుటుంబాలు మాత్రమే ఈ అరుదైన సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ తర్వాత తరాలకు అందిస్తున్నారు. హస్తకళల్ని, చేనేతని, మన సంస్కృతిని ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం. ఇది ఈనాటి మెలడీ టైం.

0: మెలడీ టైంలో మీరు చివరిగా విన్న పాట పరదేశి చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నిస్తం పద్మిని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలు 100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి మానవుడు దానవుడు ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మానవుడు దానవుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీకి ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిదే.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.

0: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ జే బలరాం యాదవ్,
2: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
2: డాక్టర్ జే బలరాం యాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
6: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
7: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
2: డాక్టర్ ఏ వనిత,
4: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్,
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
8: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అందాల రాముడు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శశాంక్, దాస రాజేశ్వర్, లలిత అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం అందాల రాముడు సినిమా నుండి ఈ పాట.

0: డాక్టర్ ఏ వనిత,
1: కంటిపై పొర కులికి మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ గురువారం అనగా రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట అభిలాష ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభిలాష సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట గోకులంలో సీత. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ్ చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, శివకృష్ణ, దీప్తి, సుహాన్ కృష్ణ, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గోకులంలో సీత సినిమా నుండి ఈ పాట

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
5: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
7: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
8: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
9: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
9: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
9: అంటే
10: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
9: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
10: సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 0846225334.
11: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సై బాల్
1: నడువుల తామరా
2: సై బాల్
1: బురద పుల్లా
2: సై బాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
4: భూమనా, ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న

0: యాడిద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు.

0: కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
5: శ్రోతలు సినీ రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరగా వినండి వినయ విధేయ రామ సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: Benchmark domestic equity indices ended in the negative zone today. The Sensex dropped 252 points to close at 72,782. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలని తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. దివ్యాంగుల పెన్షన్ అర్హతను కేంద్ర ప్రభుత్వం సడలించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80% వైకల్యం ఉన్నవారికే పెన్షన్ ఇచ్చేవారని ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా ఇస్తారని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని 25% పెంచామన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన నిబంధనలు తొలగించామని, పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు సహాయం అందుతుందని తెలిపారు. దీంతో దివ్యాంగ లబ్దిదారుల సంఖ్య 8.33 లక్షల నుంచి 27.48 లక్షలకు పెరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో 53.78 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లోని గిరిజన ఏజెన్సీ గ్రామాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం దీని లక్ష్యం. R&B రోడ్డు పనులకు రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం పనులకు కూడా శంకుస్థాపన చేశారు. మన్ననూరులో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఈరోజు మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట వ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,20,000 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. టవర్స్ లబ్దిదారులకు రిజిస్టేషన్ ఛార్జీ లేకుండా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, వచ్చే బతుకమ్మ నాటికి తొలి విడత ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రతినిధులు మంత్రిని శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రేపు వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహర్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రేవల్లి మండలం కొంకలపల్లి ఏదల మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి వనపర్తి పీజీ కాలేజీలో 15 కోట్ల రూపాయలతో, బాలుర బాలికల వసతి గృహాల నిర్మాణానికి పబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. కాప్రా చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్నాయి.

0: ఉన్నాయి. ఇప్పటికే సుమారు 60% పనులు పూర్తయ్యాయి. హైడ్రా రెండో దశలో అభివృద్ది చేస్తున్న 14 చెరువుల్లో ఇదొకటి. దీనికోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాపురా చెరువు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలల్లో ఒకటి. ఇక్కడికి 470 రకాలకు పైగా వలస పక్షులు వస్తాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వరద నీరు నిలిచేలా లోతు పెంచుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన 2 బాహుబలి మోటార్లను ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ,
1: పూర్తి స్థాయిలో ఏదుల వత్తే అలాగే కరివేన ఉదండ ఈ 4 ప్రాంతాలకు నీళ్లు ఏర్పాటు చేస్తారు. మరి అప్పటి వరకు ఎన్నో వర్షాభావ పత్రం వచ్చినాయి. ప్రపంచ మొత్తంలో కూడా ఎన్నో ప్రభావం వచ్చినట్టు వర్షాలు పురువని కారణంగా నీళ్లు లేని కారణంగా వాతావరణం వేడిన కారణంగా ఈ రోజు ప్రపంచంలో మొత్తం సమస్య వచ్చింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో బాబా జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ,
2: ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలి, వరి కాకుండా వేరే క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ క్రాప్స్ వేసుకోవాలి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మా శాస్త్రవేత్తల బృందం కూడా ఈ దేశాయిపల్లి గ్రామస్తులకు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నాము.
0: అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్వేత మాట్లాడుతూ,
3: పచ్చదనం పరిశుభ్రత, మొక్కలు నాటడం, అదే విధంగా రక్తదాన శిబిరం, తర్వాత వైద్య శిబిరాలు, పశుపోషణ, తర్వాత పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో మనం గ్రామస్తులకి అదే విధంగా విద్యార్థులకి అందరికీ ఈ సామాజిక సేవ పైన స్ఫూర్తి కలిగిస్తూ ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది.
0: ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. విజేతలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సత్కరించారు. వీరికి జపాన్లో సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ రోజు రాష్టంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎర్రమంజిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సూచించారు. యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 2వ విడత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. ఈ రోజు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను పీఓ విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని దేహగాం మండలంలోని మీ సేవా కేంద్రాలను జిల్లా ఈ డిస్టిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజ్, జిల్లా మీ సేవా మేనేజర్ గోపతి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మీ సేవా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల స్వీకరణ, సేవల పరిష్కార ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నవాబుపేటలో ఈరోజు పండుగల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్దతతో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 15-16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు శాంతికుమార్ విమర్శించారు. దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. దివ్యాంగుల పెన్షన్

0: అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో 4వ మ్యాచ్ లో భారత్ వెస్టిండీస్ తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలతో తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: కేంద్రీయ మంత్రిమండలస్య మహతీ స్వీకృతిః. 11.40 లక్ష పరిమితేభ్యః రేల కర్మచారిభ్యః 78 దినానాం పారితోషికం అనుమోదితం. రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమః చ 31 ఉత్తర 2000 తమ వర్ష పర్యంతం విస్తరితః. విత్తీయ క్షేత్రే మంత్రిమండలస్య ఐతిహాసికః నిర్ణయః. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం నూతన ఉద్యమానాం చ సంవర్ధనాయ IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనాయై మంత్రిమండలస్య స్వీకృతిః. జాగతిక జ్ఞాన సాంస్కృతిక ఆదాన ప్రదానేషు భారతస్య ఐతిహాసికం అవదానం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సప్రశ్రయం సముద్ఘోషితం. భారత్ కెనడా దేశయోః రణనీతిక సహభాగితాయాః నూతనః అభ్యుదయః. వాణిజ్య ఊర్జా రక్షా శిక్షా క్షేత్రేషు పరస్పర సహయోగస్య దృఢీకరణాయ సంకల్పః. అపి చ హైదరాబాద్ నగరే అద్య భారత్ వెస్టిండీస్ దళయోః 4th T20 అంతారాష్ట్రీయ సమ్ముఖీకరణం భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఉత్కృష్ట ప్రదర్శనాయ 44,00,000 రేల కర్మచారిణః 78 దినానాం వేతనాతుల్యం ఉత్పాదకతా సంబద్ధ పారితోషికం లప్స్యంతే. మంత్రిమండలస్య నిర్ణయం శ్రావయతా అశ్విని వైష్ణవేన ప్రోదీరితం యత్ పర్వణః ప్రాగ్ దీయమానమేతత్ పారితోషికం కర్మచారిణాం కార్యప్రేరణాం ఉత్కర్షయిష్యంతి.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: केंद्रीय మంత్రిమండలిన రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమస్య ఆగామి 5 వర్షాణాం కృతే 28,43,50 కోటి రూప్యకాణాం వ్యయేన విస్తారః స్వీకృతః. అనేన దివ్యాంగజన పెన్షన్ రాశిః వర్ధితా. దివ్యాంగతాయాః మానదండ సీమా 80% న్యూనీకృత్య 40% యావత్ విహితా. తథా హి న్యూనతమ వయః సీమా జన్మతః ఏవ నిర్ధారితా ఇతి సూచనా మంత్రిణ అశ్విని వైష్ణవేన సమాఖ్యాతం.
2: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था. अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
1: केन्द्रीय मंत्रिमंडलस्य महती स्वीकृतिः. IDBI बैंक संस्थायाः रणनीतिक पुनर्संरचना च निर्णीता. मंत्रिमंडलस्य उपवेशनानन्तरं नवदेहल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्रिणा अश्विनी वैष्णवेन समाख्यातं यत् देशस्य सूक्ष्म लघु मध्यम उद्यमानां तथा नूतन औद्योगिक उपक्रमाणां समभ्युदये अस्याः संस्थायाः महती भूमिका वर्तते. ప్రధానమంత్రిణా శ్రీనరేంద్రమోదినా అద్య ప్రతిపాదితం యత్ దేశస్య సభ్యతాయాత్రా శతకానాం సాంస్కృతిక వినిమయేన జ్ఞాన సహభాజనస్య చ పరంపరయా నిరూపితా వర్తతే. విశ్వే భారతస్య సాంస్కృతిక సంపర్కాణాముపరి ఆయోజితాయాః అంతారాష్ట్రీయ సంగోష్ఠ్యాః ఉద్ఘాటనసత్రే ప్రేషితే సందేశే ప్రధానమంత్రి అవోచత్ యత్ నాలందా సదృశైః ప్రాచీన జ్ఞానకేంద్రైః భారతస్య

0: चतुर्दश धावनांकैः पराजितम् आसीत् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.

0: మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి సమాచార దర్శిని. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు ఇదిగువ తెలియచేసిన నిబంధనలు తూచా తప్పక పాటించవలెను. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల ముక్కలు, హరేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి. రాత్రి అయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారికి ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పండి. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్ళకూడదు. ఊరికి వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిది, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పరచుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్ ఫోన్ నంబర్ లేదా సెల్ ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి లేదా 112కు డయల్ సద్వినియోగం.

జ్ఞాపకం చేసుకోండి. ఇట్లు పోలీస్ పిఆర్ఓ పోలీస్ కార్యాలయం నిజామాబాద్. సమాచార దర్శిని విన్నారు.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: బుమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
5: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
6: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీ రంజని తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి సకుటుంబ సపరివార సమేతం సినిమా నుండి ఈ పాట.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. 16వ తేదీ ఈ నెల శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్లాట్రాక్ట్, రెటీనా సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట రేపల్లెలో రాధా సినిమా నుండి సుజాత గారు పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ముఖ్యంగా ఈ రైతు సోదరులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసం తరదానంతరం అక్టోబర్లో చేపట్టాల్సినటువంటి వ్యవసాయ పనులను మనము గమనించినట్లయితే, ముఖ్యంగా వాటి యొక్క సాగు పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఈ సాగు పరిస్థితుల్లో కూడా నీటి లభ్యత మరియు నీటి లభ్యతతో పాటు వాటి యొక్క సాగుకు అనుకూలమైనటువంటి నేల రకాలు, అలాగే నేలలో నేల ద్వారా లభించేటువంటి పోషకాల లభ్యత మరియు వాటి ఆధారంగా మార్కెటింగ్ సౌలభ్యం, ఇవన్నీ అంశాలు పంటల ఎంపికకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రధానంగా దాంట్లో ఈ వ్యవసాయ పంటల్లో చూసినట్లయితే రైతు స్థాయిలో కూడా వానాకాలం సాగు కొంత విస్తీర్ణ పరంగా వ్యత్యాసం, వివిధ పంటలు ప్రధాన పంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అడపదడప వర్షాల వల్ల రైతు సోదరులు వరి సాగుకే మొగ్గు చూపినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాసంగిలో తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలను గమనించినట్లయితే వానాకాలంలో సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల్లో కొంత కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించినాము. అటువంటి పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు రైతు స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలుపు నివారణ చర్యలకు గాను రైతు స్థాయిలో కూడా భూమిని సకాలంలో దాన్ని సాగు చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను తీసుకురావడము, ముఖ్యంగా వానాకాలంలో సాగులోకి లేనటువంటి భూమిని మనం సాగులోకి తీసుకురావడానికి కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు మనము ఉంటాయి. కాబట్టి యాసంగిలో అనుకూలమైనటువంటి పంటలు, చాలా తక్కువ నీటి పరిమాణము అవసరమయ్యేటువంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే రైతు స్థాయిలో కూడా వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలను గమనించినట్లయితే యాసంగిలో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వానాకాలం తర్వాత తదనంతరం ఎక్కువ మొత్తంలో పప్పు దినుసుల సాగు చేసుకున్నట్లయితే కొంత మనకు యాజమాన్యం పరంగా అలాగే నీటి లభ్యత పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా తక్కువ నీటి పరిమాణంతో పంటల్ని మనం తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి నేల తయారీ, ప్రధానంగా ఈ భూమిలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకొని వాటిని తేమ నష్టపోకుండా మనం అందుబాటులో ఉన్నటువంటి తేమ ద్వారానే చాలా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేయబడేటువంటి పరిస్థితులను గమనించి, ముఖ్యంగా చిరుధాన్య పంటలైతేనేమి అలాగే పప్పు దినుసుల పంటలైతేనేమి కొంతవరకు నూనె గింజల పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రకాల ఎంపిక మరియు మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా రైతులు ఈ పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ప్రధానంగా పోషకాల లభ్యతను కూడా గమనించి వాటి యొక్క పోషక లోపాలను సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో ఏదైతే ఈ పశుగ్రాస పంటలైతేనేమి అలాగే కొంతవరకు జీవన ఎరువులను వాడిన పరిస్థితుల్లో మట్టి పరీక్ష చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటే మట్టి పరీక్ష ఆధారంగా పోషకాల ఎరువుల యాజమాన్యం అనేది చేసుకోవడం చాలా మేలైనటువంటి అంశం. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాసంగి సాగుకు తొందరగానే రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేవలం ఈ నత్రజని నిత్య ఎరువులపైన ఆధారపడకుండా ఈ పచ్చిరొట్టె ఎరువులను కూడా కొంతవరకు ముందుగా యాసంగి పంటలను విత్తుకునేదానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాటిని ముందుగా కొంతవరకు పచ్చిరొట్ట పంటల్ని సాగు చేసుకున్నట్టు సౌలభ్యం ఉన్నట్లయితే వాటిని కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. అవి కూడా పప్పు దినుసుల జాతికి సంబంధించినటువంటి పంటలు కూడా కొంత తక్కువ పరిమాణంలో అలాగే తక్కువ పంటకాలం ఉన్నటువంటి

కేవలం 60-65 రోజుల్లోనే వచ్చేటువంటి పంటలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని సాగు చేసుకున్నట్లయితే యాసంగి పంటల్లో పైపాటుగా వాడేటువంటి ఎరువులను మోతాదును కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా యాసంగిలో విస్తీర్ణ పరంగా ఈ వరి సాగు ఉన్నప్పటికీ కూడా వాటిలో మేలైన యాజమాన్య చర్యలతో పాటుగా రైతు స్థాయిలో కొన్ని రకాలైనటువంటి సాగు అంశాలను జోడించినట్లయితే

0: ఈ వరి సాగుని చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి విధానమేం కాదు. రైతులకందరికీ పురాతన పద్ధతుల్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. కాబట్టి కొత్తగా సాగు చేసుకున్నటువంటి యువ రైతులు కూడా ఈ వెదజల్లే పద్ధతి వారి యొక్క భూభౌతిక లక్షణాల ఆధారంగా కేవలం నారు పెంచి నాటు వేసుకునేటువంటి పద్ధతే కాకుండా వరిలో చాలా రకాలైనటువంటి వివిధ పద్ధతులు గమనించడం జరిగింది. కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో కూడా అవలంబించినట్లయితే తక్కువ పెట్టుబడితో తక్కువ పంట కాలంలో ఎక్కువ గింజ దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో గమనించినట్లయితే ఈ వెదజల్లే పద్ధతి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. దాన్ని ఇప్పుడున్నటువంటి కూలీల లభ్యతనైతేనేమి, కూలీల డిమాండ్ పెరగడము, అలాగే వారు సకాలంలో దొరకకపోవడం వల్ల కూడా క్షేత్రస్థాయిలో వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి కూలీలపై ఆధారపడడం గమనిస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితులు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా అలాగే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కూలీల సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతి అనేది కూడా రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం వెదజల్లే పద్ధతి అనే కాకుండా వరిలో మిషన్ ద్వారా నాట్లు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది, అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాన్ని విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటుగా ఎవరైతే వేరే ఇతర పంటలను సాగు చేసేటువంటి సౌలభ్యం లేనప్పుడు మాత్రమే ఈ వరి సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం నారు పెంచి నాటే వేసే పద్ధతులు కాకుండా తక్కువ నీటి పరిమాణంతో అలాగే తక్కువ పోషక యాజమాన్యంతో కూడా మనం మంచి దిగుబడిని తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెదజల్లే పద్ధతి అయితేనేమి, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటువంటి పద్ధతి అయితేనేమి, సీడ్రిల్ ద్వారా డైరెక్ట్గా విత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనము రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే పోషక యాజమాన్యంలో కూడా చూసినట్లయితే పోషకాల లభ్యత మరియు వాటి యొక్క ఆధారంగా ఈ మట్టి పరీక్ష ఆధారంగానే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి సెప్టెంబర్ మాసంలో వరి నాట్లు వేయరాదు, అలాగే ఒకవేళ లేటుగా వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఉంటున్నట్లయితే కొంత చలికాలంలో ఎదురయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా గింజ దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటు వేసేటువంటి రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పైపాటుగా మనకు వేసేటువంటి పోషకాలను కూడా భూమిలో ఉండేటువంటి పోషకాల లభ్యత ఆధారంగానే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం సాగు చేయనటువంటి ప్రాంతాల్లో చాలా వరకు ఈ కలుపు వల్ల కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కలుపు వల్ల ఈ పోషకాల లభ్యతలో వ్యత్యాసం, అలాగే కలుపు కొన్ని చీడపీడలకు కూడా ఆవాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా గట్ల వెంబడి ఉండేటువంటి ఈ కలుపు మొక్కలను కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో ఈ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా కొంత మబ్బు వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ అనేది కూడా చాలా వరకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువులను కొనుగోలు చేసే సమయంలో రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి కొరుట్ల పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోషిని గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను వినిపిస్తారు డాక్టర్ ఏ హనుమంతప్ప గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ప్రశస్త్రం గురించి జే చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు. డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి. డాక్టర్ ఏ విశాల్ గారు పాల్గొంటారు. 8:00 వేదాన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు గైనకాలజిస్ట్ గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి రచనా వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9:15 సినిమా పాటలు వింటారు. 9:30 పండుగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది రచనా వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు గారు, పర్యవేక్షణ శ్రీ ఎస్ కృష్ణ శరత్బాబు గారు. 10:12 హృదయ రాగాలు వింటారు. 11:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది.

0: గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ రోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దా హను కల్సీ విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
0: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్టాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమాపేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ, భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసం మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
1: I think the US and India have a very, very consequential relationship. And it's only going to get better, irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
0: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలు కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువులను కొనుగోలు చేసే ముందు రైతులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసే వివరాలు, ఇంకా లాభదాయకమైన వ్యవసాయం గురించి కొన్ని సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు కింటికి గరిష్ట ధర 23,509 రూపాయలు, కనిష్ట ధర 14,016 రూపాయలు, మోడల్ ధర 20,311 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలు కింటికి 19,166 రూపాయలు గరిష్ట ధర, కనిష్ట ధర 15,009 రూపాయలు, మోడల్ ధర 18,600 రూపాయలు. పసుపు పొడి క్వింటాలు కింటికి గరిష్ట ధర 16,009 రూపాయలు, కనిష్ట ధర 10,177 రూపాయలు, మోడల్ ధర 12,600 రూపాయలు. సోయాబీన్ క్వింటాలు కింటికి గరిష్ట ధర 6,971 రూపాయి, కనిష్ట ధర 5,509 రూపాయలు, మోడల్ ధర 6,826 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు విందాం వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 34 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 22 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 67 నుండి 75% మరియు మధ్యాహ్నం 30 నుండి 34% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 1 నుండి 3 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువులను కొనుగోలు చేసే ముందు రైతులు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సంతోష్ని గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: అందరికీ నమస్కారం. పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే పశువులను కొనుగోలు చేసే ముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చర్చించుకుందాం. రైతు సోదరులారా, మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా చాలా కుటుంబాలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. ప్రతిరోజు పాలు అమ్మడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుంది. అందుకే చాలామంది రైతులు కొత్తగా పాడి పరిశ్రమను ప్రారంభించాలని, మరికొంతమంది ఇప్పటికే ఉన్న పశువులకు అదనంగా మరికొన్ని పశువులను కొనుగోలు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. అయితే పాడి పరిశ్రమలో మంచి ఫలితాలు రావాలంటే ముందుగా సరైన పశువును కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. చాలామంది రైతులు పశువు చూడ్డానికి బాగుంటే చాలు, మంచి జాతి అని చెబితే చాలు, ఎక్కువ పాలు ఇస్తుందని యజమాని చెబితే చాలు అని నమ్మి కొనుగోలు చేస్తుంటారు. కానీ పశువు బయటకు ఆరోగ్యంగా కనిపించినంత మాత్రాన అది అన్ని విధాలా మంచి పశువు అని చెప్పలేం. దాని వయసు ఎంత, రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది, గతంలో ఎన్నిసార్లు ఈనింది, ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా, సమయానికి టీకాలు వేయించారా, ఇలాంటి విషయాల్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పశువును కొనుగోలు చేసిన తర్వాత పాల దిగుబడి తగ్గినా, తరచుగా అనారోగ్యానికి గురైనా, లేదా సంతానోత్పత్తి సమస్యలు వచ్చినా రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. మరి పశువును కొనుగోలు చేసే ముందు రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా పశువును ఎందుకు కొనుగోలు చేస్తున్నామనే విషయం గురించి మాట్లాడుకుందాం. రైతు సోదరులారా, ఏదైనా పని ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక ఉండాలి. అలాగే పాడి పశువును కొనుగోలు చేసే ముందు కూడా మన అవసరం ఏంటో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కొత్తగా పాడి పరిశ్రమను ప్రారంభించడానిక, ఇప్పటికే ఉన్న పశువులతో పాటు మరికొన్ని పశువులను పెంచడానిక, లేదా పాల ఉత్పత్తిని పెంచడానిక అనే విషయాన్ని ముందుగానే ఆలోచించాలి. ఉదాహరణకు ఒక రైతు కొత్తగా పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకుంటే ముందుగా తన దగ్గర ఎంత స్థలం ఉంది, పశువులకు సరిపడా పచ్చి మేత అందుబాటులో ఉందా, నీటి సౌకర్యం ఉందా, పశువులను చూసుకోవడానికి సరైన సమయం కేటాయిస్తున్నాడా అనే విషయాల్ని కూడా మనం పరిశీలించాలి. అలాగే మన ప్రాంత వాతావరణానికి ఆ పశు

అలవాటు పడుతోందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. కొంతమంది రైతులు ఇతరులు ఎక్కువ పాలు ఇచ్చే పశువులను కొనుగోలు చేశారని, తాము కూడా అలాంటి పశువులనే కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ ఒక ప్రాంతంలో మంచి ఫలితాలు ఇచ్చే పశువు మరో ప్రాంతంలో కూడా అదే విధంగా పాలిస్తుందని చెప్పలేం. అందుకే ఇతరులను చూసి తొందరపడే నిర్ణయం తీసుకోకుండా మన పరిస్థితులకు అనుగుణంగా పశువును కొనుగోలు చేయడం మంచిది. ఇప్పుడు పశువు జాతి ఎంపిక గురించి మాట్లాడుకుందాం. పాడి పరిశ్రమలో మంచి పాల ఉత్పత్తి పొందాలంటే సరైన జాతి పశువును ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో పాల ఉత్పత్తికి అనుకూలమైన అనేక ఆవులు, గేదెల జాతులు ఉన్నాయి. ఆవుల్లో గిర్, సాహివాల్ వంటి స్వదేశీ జాతులు ఉన్నాయి. అలాగే HF సంకరజాతి, జెర్సీ సంకరజాతి పశువులను కూడా చాలా మంది రైతులు పెంచుతున్నారు. గేదెల్లో ముర్రా, జఫర్బాదీ లాంటి జాతులు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే రైతు సోదరులారా, కేవలం జాతి పేరును చూసి పశువులు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే ఒకే జాతికి చెందిన పశువులన్నీ ఒకే విధంగా పాలివ్వవు. వాటి ఆరోగ్యం, వయస్సు, పోషణ, నిర్వహణ వంటి అంశాలను బట్టి పాల ఉత్పత్తిలో తేడాలుంటాయి. అందుకే మన ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండి మంచి ఆరోగ్యం, పాల దిగుబడి కలిగిన పశువును ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు విశ్వసనీయమైన రైతుల దగ్గర, గుర్తింపు పొందిన డైరీ ఫారాల్లో లేదా పశు అభివృద్ధి కేంద్రాల ద్వారా పశువులను కొనుగోలు చేయడం మంచిది. ఇప్పుడు పశు వయస్సు గురించి మాట్లాడుకుందాం. పాడి పశువును కొనుగోలు చేసే సమయంలో దాని వయస్సు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పశువు వయస్సును బట్టి పాల ఉత్పత్తి సామర్థ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉపయోగకరంగా ఉంటుందనే విషయం మారుతుంది. సాధారణంగా 2 లేదా 3 ఈతలో ఉండి ఇటీవల ఈనిన పాడి పశువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే అలాంటి పశువుల గత పాల ఉత్పత్తి వివరాలను తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. అలాగే మరికొన్ని సంవత్సరాలు పాల ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంతమంది రైతులు పశువు పెద్దగా, బలంగా కనిపిస్తే మంచి పశువు అని అనుకుంటారు. కానీ పశువు శరీర పరిమాణాన్ని చూసి మాత్రమే వయసు నిర్ణయించలేం. పశువు పుట్టిన తేదీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. అలాంటి వివరాలు లేకపోతే పళ్ళను పరిశీలించడం ద్వారా వయసును కొంతవరకు అంచనా వేయవచ్చు. ఈ విషయంలో పశు వైద్యుని సహాయం తీసుకోవడం మంచిది. అలాగే పశువు చివరిసారిగా ఎప్పుడు ఈనింది, ప్రస్తుతం పాలిచ్చే కాలంలో ఏ దశలో ఉంది, గతంలో ఎన్నిసార్లు ఈనింది అనే వివరాలను కూడా తెలుసుకోండి. ఇప్పుడు పశువు ఆరోగ్యాన్ని ఎలా పరిశీలించాలో చూద్దాం. పశువు కొనుగోలు చేసే ముందు దాని ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనించండి. ఆరోగ్యవంతమైన పశువు సాధారణంగా చాలా చురుగ్గా ఉంటుంది, మేతను ఆసక్తిగా తింటుంది, కళ్ళు స్పష్టంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి, వెంట్రుకలు నునుపుగా మెరుస్తూ ఉంటాయి, చర్మంపై గాయాలు, పుళ్ళు, గడ్డలు లేదా అసాధారణమైన మార్పులు ఉన్నాయో లేదో పరిశీలించండి. అలాగే పశువు శ్వాస తీసుకునే విధానాన్ని కూడా గమనించండి. తరచూ దగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, ముక్కు లేదా కళ్ళ నుంచి అసాధారణ ద్రావాలు కారడం, విరేచనాలు, అధిక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా జాగ్రత్త పడాలి. అలాగే పశువు మేత సరిగ్గా తింటుందా, నిమరు ఇస్తుందా, మల విసర్జన ఎలా ఉంది అనే విషయాలను కూడా పరిశీలించండి. కొన్ని సమయాల్లో పశువు బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల కొన్ని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అందుకే పశువును కొనుగోలు చేసే ముందు పశువైద్యునితో ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. ఇప్పుడు పాడి పశువుల్లో చాలా ముఖ్యమైన పొదుగు గురించి మాట్లాడుకుందాం. రైతు సోదరులారా, పశువు కొనుగోలు చేసేటప్పుడు పొదుగు ఆరోగ్యాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాలు ఉత్పత్తి అయ్యేది పొదుగులోనే. ఆరోగ్యకరమైన పొదుగు సాధారణంగా మృదువుగా, సమతుల్యంగా ఉండాలి, శరీరానికి బలంగా అనుసంధానమై ఉండాలి. పొదుగులోని 4 భాగాలు సరిగ్గా అభివృద్ధి చెంది ఉండడం మంచిది. అలాగే 4 చనుమొనలు సహజ ఆకారంగా ఉండి పాలు పితికేందుకు అనుకూలంగా ఉండాలి. పొదుగులో గడ్డలున్నాయా, ఏదైనా భాగం గట్టిగా ఉందా, వాపు ఉందా, తాకినప్పుడు నొప్పి కలుగుతోందా అనే విషయాల్ని పరిశీలించండి. ముఖ్యంగా పాలు పితికే సమయంలో పశువును ప్రత్యక్షంగా గమనించడం మంచిది. 4 చనుమొనల నుంచి పాలు సరిగ్గా వస్తున్నాయా లేదా అనేది చూడండి. మొదటి పాలధారలను శుభ్రమైన పాత్రలో తీసుకుని పరిశీలించండి. పాలలో గడ్డలు కనిపించడం, రక్తపు చారలు ఉండడం లేదా పాల రంగులో అసాధారణమైన మార్పులు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే పొదుగువాపు వ్యాధి అంటే మాస్టైటిస్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పశువైద్యునితో పరీక్ష చేయించి

చేయించకుండా పశువును కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే పొదుగు సంబంధిత సమస్యల వల్ల పాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా చికిత్స ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పశువు కాళ్ళు, గిట్టెల గురించి మాట్లాడుకుందాం. పశువు ఆరోగ్యాన్ని పరిశీలించేటప్పుడు దాని కాళ్ళు, గిట్టెల్ని కూడా గమనించండి. ఎందుకంటే పశువు రోజంతా నిలబడాలి, నడవాలి, మేత వేయాలి. ఈ పనులన్నీ సరిగ్గా చేయాలంటే కాళ్ళు బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే పశువును కొనుగోలు చేసే ముందు దాన్ని కొంత దూరం నడిపించి దాని నడకను గమనించండి. కుంటుతోందా, ఒక కాలిపై ఎక్కువగా బరువు వేస్తోందా, నడవడానికి ఇబ్బంది పడుతోందా, ఇలాంటి విషయాలను పరిశీలించండి. అలాగే గిట్టెల్లో పగుళ్ళు ఏమైనా ఉన్నాయా, కాళ్ళ కీళ్ళ దగ్గర వాపులున్నాయా, గాయాలున్నాయా అనే విషయాల్ని కూడా చూడండి. కాళ్ళ సమస్యలు ఉన్న పశువు సరిగ్గా నడవలేకపోవచ్చు, మేత తినడంలో కూడా ఇబ్బంది పడవచ్చు. దీనివల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పశువు చూడడానికి ఎంత బాగున్నా దాని నడకను పరిశీలించకుండా మాత్రం కొనుగోలు చేయకండి. ఇప్పుడు మనం అందరికీ ముఖ్యమైన పాల దిగుబడి గురించి చర్చించుకుందాం. పాడి పశువును కొనుగోలు చేసే సమయంలో రైతులు ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ పశువు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? ఎందుకంటే పాడి పరిశ్రమలో ఆదాయం ప్రధానంగా పాల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే పశువు యజమాని చెప్పిన పాల దిగుబడిని మాత్రమే నమ్మి కొనుగోలు చేయకూడదు. వీలైతే ఉదయం లేదా సాయంత్రం పాలు పితికే సమయంలో ప్రత్యక్షంగా ఉండి ఎంత పాలు వస్తున్నాయో పరిశీలించండి. అలాగే పశువు ఎప్పుడు ఈనింది, ప్రస్తుతం పాలిచ్చే కాలంలో ఎన్ని నెలలు పూర్తయ్యాయి, అలాంటి విషయాల్ని కూడా తెలుసుకోండి. ఎందుకంటే పశువు పాల దిగుబడి అన్ని నెలల్లో ఒకేలా ఉండదు. సాధారణంగా ఈనిన తర్వాత ప్రారంభ కాలంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత క్రమంగా తగ్గుతుంది. అందుకే ప్రస్తుతం ఎన్ని లీటర్ల పాలిస్తుందనే విషయంతో పాటు గతంలో ఎంత పాలిచ్చింది, గత ఈతల్లో పాల ఉత్పత్తి ఎలా ఉంది, అలాంటి వివరాలను కూడా తెలుసుకోండి. వీలైతే పాల ఉత్పత్తి రికార్డులను పరిశీలించండి. అలాగే గతంలో కృత్రిమ గర్భధారణ చేయించారా, సంతానోత్పత్తికి సంబంధించిన ఏమైనా వివరాలున్నాయా అనే విషయాలను కూడా తెలుసుకోండి. ఇప్పుడు టీకాలు, ఆరోగ్య రికార్డుల గురించి మాట్లాడుకుందాం. పశువు ఆరోగ్యంగా కనిపించిన గతంలో ఎలాంటి వ్యాధులు వచ్చాయి, సమయానికి టీకాలు వేయించారా అనే విషయాల్ని కూడా తెలుసుకోండి. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి, లంపీ స్కిన్ వ్యాధి, హిమరేజిక్ సెప్టిసీమియా, బ్లాక్ వాటర్ వంటి ముఖ్యమైన వ్యాధుల నివారణకు టీకాలు వేయించారా లేదా తెలుసుకోండి. అలాగే నులిపురుగుల నివారణ మందులు క్రమం తప్పకుండా ఇచ్చారా అనే విషయాన్ని కూడా అడగండి. గతంలో పశువులకు ఏమైనా తీవ్రమైన వ్యాధులు వచ్చాయా, ఏమైనా శస్త్రచికిత్సలు జరిగాయా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాల్ని తెలుసుకోవాలి. వీలైతే పశువు ఆరోగ్య రికార్డులను పరిశీలించండి. చెవి ట్యాగ్ ఉంటే దాని సంఖ్యను నమోదు చేసుకోండి. ఈ వివరాలు భవిష్యత్తులో పశువు ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇప్పుడు పశువు స్వభావం గురించి తెలుసుకుందాం. పశువు ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో దాని స్వభావం కూడా అంతే ముఖ్యం. కొన్ని పశువులు చాలా ప్రశాంతంగా ఉంటాయి, మరికొన్ని పశువులు మనుషులను చూసి భయపడతాయి. పాలు పితికేటప్పుడు తన్నడం, ఎక్కువగా ఆందోళన చెందడం వంటి ప్రవర్తనను చూపుతాయి. ఇలాంటి పశువులను నిర్వహించడం రైతులకు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులే పశువులను చూసుకునే చిన్న పాడి పరిశ్రమల్లో పశువు స్వభావం చాలా ముఖ్యమైనది. అందుకే పశువును కొంతసేపు గమనించండి. యజమాని దగ్గరకు వచ్చినప్పుడు అది ఎలా ప్రవర్తిస్తోంది, పాలు పితికేటప్పుడు ప్రశాంతంగా ఉందా, మేత పెట్టేటప్పుడు ఎలా స్పందిస్తోంది అనే విషయాలను చూడండి. అలాగే పశువును చూసుకునే వ్యక్తితో మాట్లాడి దాని స్వభావం గురించి తెలుసుకోండి. ఇప్పుడు చివరగా పశువును కొనుగోలు చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. రైతు సోదరులారా, మంచి పశువును కొనుగోలు చేయడంతో మన బాధ్యత పూర్తయిపోదు. కొత్తగా కొనుగోలు చేసిన పశువును ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్త పశువును నేరుగా ఇప్పటికే ఉన్న పశువులతో కలపకూడదు. ఎందుకంటే కొత్త పశువు ద్వారా కొన్ని అంటు వ్యాధులు ఇతర పశువులకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కొత్తగా కొనుగోలు చేసిన పశువును కొంతకాలం ప్రత్యేక ప్రదేశంలో వేరుగా ఉంచి దాని ఆరోగ్యాన్ని గమనించండి. ఈ సమయంలో పశువు మేత సరిగ్గా తింటోందా, నీరు తాగుతుందా, మల విసర్జన సాధారణంగా ఉందా, శరీర ఉష్ణోగ్రతల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించాలి. అలాగే స్థానిక పశువైద్యునితో ఆరోగ్య పరీక్ష చేయించండి. అవసరమైతే పశువైద్యుని సూచనల ప్రకారం టీకాలు, నులిపురుగుల నివారణ మందులు ఇప్పించండి. కొత్త పశువును రవాణా చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. రవాణా సమయంలో పశువుకు గాయాలు కాకుండా ఎక్కువ ఒత్తిడికి

0: కాకుండా చూసుకోవాలి. కొత్త ప్రదేశానికి వచ్చిన తర్వాత పశువు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం ఇవ్వాలి. రైతు సోదరులారా, ఇప్పటి వరకు మనం పాడి పశువులను కొనుగోలు చేసే ముందు, కొనుగోలు చేసిన తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఒక్కసారి వీటిని మనం మననం చేసుకుందాం. ముందుగా మన అవసరానికి అనుగుణంగా పశువులను కొనుగోలు చేయాలి. మన ప్రాంత వాతావరణానికి అనుకూలమైన జాతిని ఎంపిక చేసుకోవాలి. పశువు వయస్సు, గతంలో ఎన్నిసార్లు ఈనింది అనే వివరాల్ని తెలుసుకోవాలి. పశువు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. పొదుగు, చనుమొనలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూడాలి. కాళ్ళు, గిట్టలు బలంగా ఉన్నాయా పరిశీలించండి. పాల దిగుబడిని ప్రత్యక్షంగా గమనించండి. టీకాలు, ఆరోగ్య రికార్డులను చూసుకోవాలి. పశువు స్వభావాన్ని జాగ్రత్తగా గమనించండి. చివరగా, కొత్తగా కొనుగోలు చేసిన పశువును కొంతకాలం వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా పశువు కొనుగోలు చేసే ముందు పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే పాడి పశువును కొనుగోలు చేయడం అనేది ఒక్కరోజుతో ముగిసిపోయే విషయం కాదు. అది రైతు కుటుంబానికి కొన్ని సంవత్సరాల పాటు ఆదాయాన్ని అందించే పెట్టుబడి. అందుకే పశువు ధర తక్కువగా ఉందని తొందరపడకూడదు. అలాగే ఎక్కువ ధర ఉన్నంత మాత్రాన మంచి పశువు అని భావించకూడదు. పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి, వయస్సు, సంతానోత్పత్తి చరిత్ర, నిర్వహణ సౌలభ్యం వంటి విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. రైతు సోదరులారా, పాడి పరిశ్రమలో లాభాలకు మొదటి అడుగు సరైన పశువును కొనుగోలు చేయడమే. పశువును కొనుగోలు చేసే ముందు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో రైతుకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.
1: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి లాభదాయక వ్యవసాయం గురించి కొన్ని సూచనలు.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి లాభదాయక వ్యవసాయం గురించి కొన్ని సూచనలు.
1: ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడిన అన్నదాతలైన రైతన్నలు సరైన పంటలను పొందక దారుణంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుండి రైతన్నలు బయటపడి వ్యవసాయంలో లాభం పొందాలంటే రైతులు కొన్ని సూచనలు పాటించాలి. వ్యవసాయానికి ముఖ్యంగా కావలసినవి సారవంతమైన భూమి, సరిపోను సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, సస్యరక్షణ, మిశ్రమ పంటల సాగు, స్వంత మార్కెటింగ్. భూసార పరీక్షలను నిర్వహించి భూసార లోపాన్ని సరిదిద్దడానికి వ్యవసాయ నిపుణుల సలహా ప్రకారం చర్యలను తప్పకుండా చేపట్టాలి. పూర్వం పశువుల పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వాడి పంటలు పండించేవారు కాబట్టి ఎరువులకు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. కానీ నేడు అందరూ పశువులు లేని వ్యవసాయం చేయడం వలన సేంద్రియ ఎరువులను తయారు చేసుకోలేక అధిక ధరగల రసాయనిక ఎరువులను వాడుతూ పంటలు పండించటం వలన నికర లాభం పొందలేకపోతున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వలన నానాటికి భూములు సారం కోల్పోయి అధిక మోతాదు రసాయనిక ఎరువులను వాడవలసి రావటమే కాక సాగునీటిని కూడా అధికంగా వాడాల్సి వస్తుంది. అందుచేత రైతులు ఈ విషయాలపై ఆలోచించి రసాయనిక ఎరువులను పూర్తిగా విడిచిపెట్టి సేంద్రియ ఎరువులను గాని లేదా గో ఆధారిత వ్యవసాయ పద్దతుల్లో గోమూత్రాలతో ఘన ద్రవ జీవామృతాలను పంచగవ్యలను తయారు చేసుకుని పైరులకు వాడినట్లయితే పంటలకు మేలు చేసే అంటే భూసారాన్ని పెంపొందించే సూక్ష్మజీవులు సమృద్దిగా వృద్ధి అయి అధిక పంటలు పండి రైతులు నికర లాభాలు పొందగలుగుతారు. నీరు లేనిదే పంటలు పండవు. మనకు వర్షం వల్లనే నీరు లభిస్తుంది. ఆ నీటిని చెరువులలో ప్రాజెక్టులలో నిల్వ చేసుకుని పాడి పంటలు పండిస్తున్నారు. కాని చెరువులు ప్రాజెక్టుల ద్వారా సాగునీరందని భూములే చాలా ఎక్కువ. అవి వర్షం నీటిపై ఆధారపడి వర్షం లేని సమయంలో బావులు లేదా బోరు నీటిపై ఆధారపడుతున్నాయి. కాని నానాటికి భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయానికి సరిపోక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి నుండి రైతులు బయటపడి సాగునీటి కొరత లేకుండా చేసుకున్నప్పుడే పంటలు సమృద్దిగా పండి రైతులు బాగుపడగలుగుతారు. సాగునీటి కొరత తీర్చుకోవాలంటే చేనులో పడ్డ వాననీరు పూర్తిగా చేనులోనే ఇంకించుకుని భూగర్భ జలాలను అభివృద్దిపరచుకోవాలి. వాననీటిలో 30% ఆవిరైపోతుంది. మిగతా 70% వాననీటిలో 15% మాత్రమే మన చేనులో ఇంకి పంటలకు ఉపయోగపడుతుంది. ఆ వృధాగా పోయే వరద నీటిని మన చేనులోనే ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ది అయి చేను కిందే చెరువు ఏర్పడుతుంది. అట్టి భూగర్భ జలాలను బోరు ద్వారా గాని

0: బావి ద్వారా గాని సమయానుకూలంగా వాడుకుని పంటలు పండిస్తే సాగునీటి సమస్య సమసిపోతుంది. ప్రతి 5 ఎకరాలకు ఒక బోరుగాని బావిగాని సరిపోతుంది. ఎన్ని బోర్లు వేసినా నీరు అంతే వస్తుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువ బోర్లు వేసి అప్పుల బాధలలో మునగవద్దని రైతన్నలకు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాననీటిని పూర్తిగా సంరక్షించుకుని భూగర్భ జలాల అభివృద్ది పరుచుకునే పద్దతులెన్నో ఉన్నాయి. వాటన్నింటిలో ఖండిత సమతల కందకాలు తవ్వుకుంటే అత్యంత చవక శ్రేష్టమైనది. ఈ పద్ధతి వల్ల 1 ఎకరానికి 3,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. మిగతా ఏ పద్ధతిలోనూ ఎకరానికి కనీసం 25,000 రూపాయలు ఖర్చవటమే కాకుండా ఫలితం ఇందులో సగం కూడా ఉండదు. అందువల్ల రైతులందరూ తమ చేనులో వాలుకడ్డంగా ప్రతి 50 మీటర్లకు 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతుగల ఖండిత కందకాలను తవ్వుకుని వాననీటినంతటిని భూగర్భంలో ఇంకించుకుని భూగర్భ జలాలు అభివృద్ది చేసుకుని నీటి బడ్జెట్ను తయారు చేసుకుని ఆ నీటితో పండే పంటలను మాత్రమే పండించుకుంటే సాగునీటి సమస్య దూరమై రైతులు లాభపడగలుగుతారు. మన చేను కింద కనీసం 4 సంవత్సరాల వాననీటిని ఇంకించుకోవచ్చు. అంటే తుఫాను లేదా అధిక వర్షపాతం వాననీటినంతటిని ఇంకించుకుని వరదలను అరికట్టి కరువు కాలంలో వాడుకుని కరువును ఎదుర్కోవచ్చు. కాబట్టి రైతులందరూ యుద్ద ప్రాతిపదికపై తమ చేనులో వాలుకడ్డంగా కందకాలు తవ్వుకుని సాగునీటి సమస్యను పారదోలాలి. పూర్వం మన రైతులు సొంత విత్తనాలను మాత్రమే వాడుకునేవారు. కాని నేడు రైతులు విత్తనాలను కొని వాడడం వలన విత్తనాలు సరిగా మొలకెత్తక, పంటలు సరిగా పండక దారుణంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుండి బయటపడటానికి సొంతగా విత్తనాలను తయారు చేసుకోవాలి. దానివల్ల విత్తనాల ఖర్చు తగ్గటమే కాకుండా మంచి పంటలు పండి అధిక లాభం సమకూరుతుంది. పూర్వం వేప పిండి, వేప ఆకు, చెట్ల ఆకుల కషాయాలను వాడేవారు. కాని నేడు రసాయనిక పురుగుమందులను అధిక ధనం హెచ్చించి కొని వాడుతున్నారు. కాలక్రమేణా పురుగులు కూడా మందులను ఎదుర్కొనే శక్తి సంతరించుకోవడం వలన అధిక శక్తివంతమైన మందులను అధిక మోతాదులో వాడాల్సి వస్తుంది. దీనివలన రైతులు అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి దారుణంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులు ఏ ఖర్చు లేని గో ఆధారిత, చెట్ల ఆధారిత పురుగు మందులను, చెట్ల కషాయాలు మొదలగు వాటిని సొంతగా తయారు చేసుకుని వాడుకుంటే అధిక పంటలను పొందగలుగుతారు. రైతు కేవలం ఒకే పంటను వేసుకోకుండా మిశ్రమ పంటల విధానాలను అమలుపరుచుకుంటే స్థిర ఆదాయాలను పొంది నష్టాల బారి నుండి రక్షించుకోగలుగుతారు. అంతేకాకుండా పంటలకు తోడుగా కూరగాయల పెంపకం, పాడి పశువులు, కోళ్ల పెంపకాన్ని చేపడితే దినదిన ఖర్చులకు సరిపోయే ఆదాయం లభించి రైతులు అప్పుల పాలు కాకుండా ఉండగలుగుతారు. ఈ విషయాలే కాకుండా సొంత మార్కెటింగ్ సదుపాయం కూడా ప్రభుత్వ సహాయంతో ఏర్పరచుకోవాలి. అప్పుడే రైతులు వ్యాపారుల మోసానికి గురికాకుండా పంటలకు సరైన ధరలను పొంది అధిక లాభం పొందగలుగుతారు. ఈ సూచనలు పాటించి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తే రైతన్నలకు మంచి లాభం కలిగి దేశం సుభిక్షంగా శాంతి సౌఖ్యాలతో అలరారుతుంది. రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు.
1: లాభదాయక వ్యవసాయం గురించి సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం.
2: నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం

ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరమవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్నడం, విత్తనం వేయటం, పంట కోయటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికత, మార్కెట్ అవగాహన, వ్యాపార నిర్వహణ వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆధునిక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నర్సరీల నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, నాణ్యతను పెంచడం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరచి ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం. ఒకే పంటపై ఆధారపడటం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి చేపట్టడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. భవిష్యత్ వ్యవసాయంలో జ్ఞానం మరియు సాంకేతికత కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, వాతావరణ సమాచార ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులు, అధిక దిగుబడిచ్చే రకాలు, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. గ్రామీణ యువతకు ఉన్న ప్రత్యేకమైన బలం వారి స్థానిక పరిజ్ఞానం మరియు ప్రకృతి వనరులపై అవగాహన. దీనికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడిస్తే వారు విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, శిక్షణా సంస్థలు అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకొని యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే రంగం. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం, పోషక భద్రతను సాధించడం, గ్రామీణ ఉపాధిని పెంచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువల్ల గ్రామీణ యువత వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడాలి. శాస్త్రీయ అవగాహన, ఆధునిక సాంకేతికత, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగితే వ్యవసాయం ద్వారా గౌరవప్రదమైన ఆదాయం పొందడమే కాకుండా
ఇతరులకు

ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనమైన మరియు విశ్వసనీయమైన వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ ఒకటి. పాలు మరియు పాల ఉత్పత్తులకు సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అందువల్ల పాడి పరిశ్రమ గ్రామీణ యువతకు స్థిరమైన ఆదాయాన్ని అందించే మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆధునిక పాడి పరిశ్రమలో కేవలం పాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా పాల ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగు, నెయ్యి, పన్నీరు, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పాడి పశువుల ఎంపిక, సమతుల్య దాణ నిర్వహణ, పరిశుభ్రమైన నివాస వసతి, వ్యాధి నియంత్రణ, శాస్త్రీయ పునరుత్పత్తి పద్ధతులు వంటి అంశాలు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. యువత ఈ అంశాలపై శిక్షణ పొందితే పాడి పరిశ్రమను ఒక చిన్న వ్యాపార యూనిట్గా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా పశువుల ఎరువు ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయడం, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి కార్యకలాపాలు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విధంగా పాడి పరిశ్రమ వ్యవసాయంతో అనుసంధానమై ఒక సమగ్ర ఆదాయ వ్యవస్థగా పనిచేస్తుంది. గ్రామీణ యువతకు త్వరగా ఆదాయం పొందే అవకాశాలను అందించే రంగంలో కోళ్ల పెంపకం ముఖ్యమైనది. పెరుగుతున్న జనాభా, ప్రోటీన్ అవసరాల పెరుగుదల కారణంగా గుడ్లు మరియు కోడి మాంసానికి మార్కెట్లో నిరంతర డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం మాంస ఉత్పత్తికి, లేయర్ కోళ్ల పెంపకం గుడ్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దేశీ కోళ్ల పెంపకానికి కూడా ప్రస్తుతం మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సహజ పద్ధతుల్లో పెంచిన దేశీ కోళ్ల ఉత్పత్తులకు వినియోగదారులలో ప్రత్యేక ఆసక్తి పెరుగుతోంది. కోళ్ల పెంపకంలో విజయానికి శాస్త్రీయ నిర్వహణ ఎంతో ముఖ్యం. కోళ్లకు సరైన ఉష్ణోగ్రత, పరిశుభ్రమైన వాతావరణం, సమతుల్య ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు అందించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవంతో వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఈ రంగంలో ఉంది. భారతదేశంలో చేపల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, కాలువలను సద్వినియోగం చేసుకుని చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. చేపల పెంపకంలో సరైన చేప జాతుల ఎంపిక, నీటి నాణ్యత నిర్వహణ, సమతుల్యమైన ఆహారం అందించడం, వ్యాధుల నియంత్రణ వంటి అంశాలు కీలకం. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. చేపల పెంపకంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల ఆహార తయారీ, నిల్వ మరియు రవాణా సేవలు వంటి అనుబంధ రంగాల్లో కూడా యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యవసాయంతో అనుసంధానమై ఉండే ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ముఖ్యమైన రంగంలో ఒకటి. పట్టుపురుగుల పెంపకం, మల్బరీ ఆకుల సాగు, గూళ్ళ ఉత్పత్తి, పట్టుదారం తయారీ వంటి కార్యకలాపాలు ఈ పరిశ్రమలో భాగం. పట్టు పరిశ్రమలో ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ భూమిలో కూడా ప్రారంభించగలిగే అవకాశం కలిగి ఉంటుంది. మల్బరీ తోటల పెంపకం ద్వారా పట్టు పురుగులకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. శాస్త్రీయ పద్ధతుల్లో పట్టు పురుగుల పెంపకం చేపడితే నాణ్యమైన పట్టుగుళ్లను ఉత్పత్తి చేయవచ్చు. పట్టు పరిశ్రమలో యువతకు అనేక అవకాశాలున్నాయి. మల్బరీ నర్సరీల నిర్వహణ, పట్టు పురుగుల పెంపక కేంద్రాలు, పట్టుగుళ్ల మార్కెటింగ్, విలువ ఆధారిత పట్టు ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో ఉపాధి పొందవచ్చు. పట్టు పరిశ్రమకు వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, మహిళా ఉపాధి వంటి రంగాలతో దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు కూడా ఈ రంగంలో చురుగ్గా పాల్గొని కుటుంబ ఆదాయాన్ని పెంచుతున్నారు. గొర్రెలు మరియు మేకల పెంపకం చిన్న మరియు సన్నకారు రైతులకి అనుకూలమైన రంగం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ రంగంలో మాంసం, పాలు వంటి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సరైన జాతుల ఎంపిక, ఆరోగ్య సంరక్షణ,
శాస్త్రీయ పోషణ

పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఉద్యానవన పంటలు కూడా గ్రామీణ యువతకు అధిక ఆదాయ అవకాశాలను అందిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కల సాగు ద్వారా సాధారణ పంటల కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్, రక్షిత సాగు పద్ధతులు, ఆధునిక మార్కెటింగ్ విధానాలను

0: సాంకేతికత పాత్ర రోజురోజుకి పెరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, వ్యవసాయ యాప్లు, డిజిటల్ మార్కెట్ వేదికలు రైతులకు అనేక సేవలను అందిస్తున్నాయి. రైతులు ఇప్పుడు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంటల వ్యాధుల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణుల సలహాలను సులభంగా పొందగలుగుతున్నారు. యువత ఈ డిజిటల్ అవకాశాలను ఉపయోగించుకొని వ్యవసాయ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. రైతులకు మార్కెట్ సమాచారం అందించడం, ఆన్లైన్ విక్రయాలకు సహాయం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రచారం చేయడం వంటి సేవల ద్వారా ఉపాధి పొందవచ్చు. నేటి యువత వ్యవసాయాన్ని ఒక వ్యాపార అవకాశంగా చూస్తోంది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా అనేక కొత్త సంస్థలు ఏర్పడుతున్నాయి. వీటినే అగ్రి స్టార్టప్లు అంటారు. వ్యవసాయ యంత్రాల వినియోగం కూడా పెరుగుతుంది. చిన్న రైతులకు ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయడం కష్టమైనందున యంత్రాల అద్దె సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా యువత రైతులకు సేవలు అందిస్తూ ఆదాయం పొందవచ్చు. యువతలోని సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక అవగాహన గ్రామీణ వ్యవసాయానికి కొత్త దిశను చూపగలవు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే రంగం మాత్రమే కాదు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. వ్యవసాయంతో అనుబంధమైన ప్రతి రంగంలో అవకాశాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతులతో ముందుకు సాగితే గ్రామీణ యువత ఆర్థికంగా బలపడగలదు. వ్యవసాయ అభివృద్ధి అంటే కేవలం రైతు అభివృద్ధి కాదు, అది గ్రామీణ సమాజం మరియు దేశాభివృద్ధికి పునాది. శాస్త్రీయ ఆలోచన, సాంకేతిక వినియోగం, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగే యువత చేతుల్లోనే భవిష్యత్ గ్రామీణ భారతం ఉంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం విన్నారు. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఎ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:59 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పీటీజీ రంగ రామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంప్య కంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్తి.

0: శ్రీ వెంకటాద్రి నిలయ కమలకామక పుమాన్ అభంగుర విభూతి నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో
1: భాగంగా మూడవ రోజు సాయంకాలం స్వామివారు శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో ఆయన ఆ శివధనుర్భంగాన్ని చేస్తూ సీతమ్మను వరించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ స్వామివారు ఇప్పుడే దక్షిణ మాడా వీధి నుంచి
0: స్వామివారు పశ్చిమ మాడా వీధిలోకి ఇప్పుడే తిరిగారు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి ఆ వరగర్వంతో అహంకరించినటువంటి రావణాసురుడిని సంహరించడం కోసం తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమని పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరామావతారం. అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మను వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి తాను తన యొక్క అతిమానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం. ఈనాడు మనకి తిరుమల తిరుమాడ వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా మూడు రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యం అంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి స్వచ్ఛతకు నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంత కోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి ఈ అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మవారు ఆ వరమాలను స్వామివారి యొక్క మెడలో అలంకరింపచేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముత్యపు మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హతి వైదేహి తంచేయమసితే క్షణం అంటాడు వాల్మీకి మహర్షి. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయ అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది, ఏమని చెప్తోంది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తాను వివాహం అంగీ అని చెప్తుందట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తం తుల్య అభిజన సంపదం, అభిజన గండగని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కనైనటువంటి జోడీ అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీర సీతారామచంద్రుల యొక్క జంత. అందుకని పతి సంయోగ సులభం వయ దృష్వాచ మేపిత అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తుంటారు సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈనాటి ఈ ముచ్చప్ప పందిరి వాహనం యొక్క వైభవాన్ని మనకింకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామి వారు. అందుకోండి
2: అయ్యా రంగాచార్యులు గారు ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దృశ్యావళిని తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ముత్యపు పందిరి వాహనం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణరూపంలోనే దర్శనం చేయడం ఆనవాయితీ, కానీ ఈనాడు కథ మారిపోయింది. కథ కాస్త ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు, పక్కన దేవేర్లున్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ, అయ్యా మేము ఈ కలియుగంలో నీ లీలావైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కానీ మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా, ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్ళము కాబట్టి నీ బాల్య లీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కానీ ఈనాడు అలా కాదు, స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివ ధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే పట్టుకున్నా విల్లే, కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా, అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుని చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరసేసాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు. ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి, సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు, ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు, అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే గాని సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పని ఏమిటి? ఒక్క సంకల్పము చేతనే సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల

0: భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకట చంద్రుడు రథ వీధుల్లో, మాడ వీధుల్లో చకచక నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవిందా గోవిందా అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జియర్ స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందజేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి ఇంకొక అద్భుతం, తలుచుకుంటే రోమాంచనం, మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాశురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమజి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమజి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వరిష్యామి జాగ్రత స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశ కంటకాన్, మీరు ముందు వెళ్లేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్లేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త, కుశములు కంటకములు అంటారు. కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే కనుక దర్బలు, రాళ్ళు మొదలైనటువంటివి. ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వర్షం చెప్ప ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ, లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ, పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామహ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకికే తెలియలేదుట వాళ్ళ యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయయౌ రామ, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పతనం ఏమని మనకి పూర్వాచార్యులు చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచ్యుడు. ఆ ఊ మా కలిపితే ఓం, ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశాడట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఓ మకార ఓం. అంటే ప్రణవం, ఓం అనేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇటు వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాళ్ళభ్యాన్ని తెలియజేస్తుంది తన యొక్క. ఇటు లక్ష్మణుడు అనేటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా, మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది. వీళ్ళని కాపాడరా అని ఆయనకి, భర్తకి.

0: ఆమె తన భార్యగా తెలియజేస్తున్నట. వాత్సల్య వాల్లభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం అదిగో ఆ ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
1: అయ్యా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళుతూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందు ఉంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనక ఉంటారు. కానీ తిరుమలలో దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్వామివారికి వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు? అయ్యా దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో కానీ ఏ గుడిలో కానీ గోపురాల్లో కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శన మాత్రము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము కానీ వీపును చూపెట్టము. కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు, మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నిటినీ కూడా మూట కట్టుకుని వెనక అలా వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు, భక్తులందరూ ముందరకు వెళ్తూ ఉంటారు. అంతేకాదు దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు. దేవేరులా స్వామి, వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగో అండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండి స్వామివారికి అందజేస్తూ వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మనం అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం. వాళ్లను పలకరించడం, వీళ్లను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులెవరు, రాని భక్తులెవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని ఎవరు చేస్తారు అన్నారు? స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు, ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమి అనరు, ఏ దేనిని నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడు, ఒంటికి నూనె పట్టించుకున్నాడు, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడు, ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. వర్షం లేదు కానీ చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానుజాచార్యుల వారు మనకు అందజేస్తారు.
0: స్వామి యొక్క

ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారు లోచనం, సువిభ్రమ భ్రూతలము జ్వలాధరం, సుచిస్మితం కోమల గండమున్నసం, లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారు లోచనం, అందమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవత్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంభ సమద్భూత సమృష్ట నాళర వికర వికసిత పుండరీక దళామళాయ తేక్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు, లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో, ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేకాదు సుచస్మిత ఆధరం, ఆయన యొక్క అధర సౌందర్య అంట, ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి. ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీరాముడిని నిద్ర లేపాలని వెళ్లి చూస్తూ ఆయన అధర సౌందర్యాన్ని చూస్తూ మోహించే వండిపోయాడట. ఏమంటున్నాడు, కౌసల్యా సుప్రజారామ అని చెప్పబోయి ఆగిపోయాడట చాలాసేపు. ఆయన యొక్క అధర సౌందర్యానికి, మాధుర్యానికి ఆయన అధర సౌందర్య వైభవాన్ని సేవించుకున్నట. అంతేగాదు కోమలగండమున్నసం, అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడుట. అంతేకాదు ఆధిరాజ్య సూచకం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం, అదిగో సేవించుకుందాం అటువంటి దివ్య మంగళ విగ్రహం యొక్క కిరీటం. అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముత్యప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే, చెప్పుకున్నా మనం నిర్మలత్వానికి సేవ, నిజమైనటువంటి సేవాధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నేను చేశాను అని అనుకోకూడదు, నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు ఒకటి ఇచ్చాను నువ్వు నాకు ఒకటి ఇస్తావు, కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా, మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే, ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నాడు. అందుకనే అతనిని ఆళ్వార్లు ఏమని పిలుస్తారు తెలుసా, తీతిల్ అడియార్. తీతిల్ అడియార్, అడియార్ అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేనటువంటి గొప్ప సేవకుడుట. రాముడు అడగా తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట, రాముడు పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ, వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు. ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదే సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి, ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్ప కానీ చెప్పాలి, చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే, నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణుడు హనుమంతుడు కూడా, హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట.

0: ఆ వైకుంఠంలో అదే అమ్మవారు మూడు రూపాలలో ఉంటుందట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక ఒక ఒక ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని మూడు స్వరూపాలతో అమ్మవారు వేరు చేస్తుందట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి, కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరమైపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం. ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు నాలుగవ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పితాశయంలో రాళ్లు, అపెండిక్స్, పైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ముఖ్య సమాచారం. मंत्रिमंडल ने राष्ट्रीय सामाजिक सहायता कार्यक्रम को 5 साल के लिए बढ़ाया. दिव्यांग पेंशन लाभार्थियों के लिए पात्रता मानदंड और सहायता दरों में संशोधन. सरकार ने आईडीबीआई बैंक के पुनर्गठन और रेलवे कर्मचारियों के लिए 78 दिन के बोनस को स्वीकृति दी. प्रधानमंत्री नरेंद्र मोदी ने कनाडा के साथ दूरदर्शी रणनीतिक साझेदारी बनाने के लिए भारत की प्रतिबद्धता की पुष्टि की है. दोनों देशों ने व्यापार, ऊर्जा और सुरक्षा क्षेत्रों में संबंधों में हुई प्रगति की समीक्षा की. भारत ने सऊदी अरब में

మధుర గీతాలలో మీరు విన్న పాట గోరంటాకు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి గూడు పుటాని సినిమా నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

మధురగీతాలలో మీరు విన్న పాట మాంగళ్య బలం సినిమా నుండి ఘంటసాల పి సుశీల గారు పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి పూజాఫలం సినిమా నుండి ఘంటసాల గారు పాడిన ఈ పాట.

మీరు విన్న పాట చెల్లెలి కాపురం సినిమా నుండి. ఇప్పుడు వినండి దత్తపుత్రుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు పాడిన ఈ పాట.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

మధుర గీతాలలో మీరు విన్న పాట స్వప్న సినిమా నుండి. ఇప్పుడు వినండి గాజుల కిష్టయ్య సినిమా నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట ధనమా దైవమ్మ సినిమా నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. చివరగా వినండి కులగోత్రాలు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.